ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం, ఇవాళ 3వ రోజు.

రెయిన్బో స్టూడియోలో సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో ముందుగా హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్. స్టూడియోలో టైం సరిగ్గా 6:10 దాటి 49 సెకండ్లు అవుతుంది. మీరంతా సాటర్డేలోకి ఎప్పుడో ల్యాండ్ అయిపోయారనుకోండి. నేను మీ ఆర్జే మురళిని. అయితే ఇవాళ శనివారం. శనివారం అంటే చాలు, మనకి ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. అది చిన్నప్పటి నుంచి ఆ శనివారానికి ఉన్న యూనో ఆ స్పెషాలిటీయే అంతా. దానికోసం ఎదురు చూస్తూ ఉంటాయి ప్రతిరోజు కూడా. మనం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఇంకా మీరు నిద్రలో ఉంటే దట్ ఈస్ టూ మచ్ అండి. ఇవాళ కూడా వెళ్ళిపోతుంది, ఆ తర్వాత ఆదివారం వెళ్ళిపోతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది వర్క్. సో ఇటువంటి అద్భుతమైన రోజుల్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలని అంటే ప్లానెట్ అవుట్ ఎలా ఎంజాయ్ చేయాలి అన్న దాని గురించి ఆలోచించండి. మీ ఎనర్జీ లెవెల్స్ని ఎన్హాన్స్ చేసేందుకు మంచి మ్యూజిక్, మంచి యూనో మాటలు, తర్వాత అథెంటిక్ ఇన్ఫర్మేషన్, ఎవ్రీ టాప్ ఆఫ్ ద అవర్ న్యూస్ హెడ్లైన్స్తో మిమ్మల్ని అలరిస్తూ ఉంటుంది కంటిన్యూస్గా ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్. ఇప్పుడైతే స్టూడియోలో 6:11 దాటి 42 సెకండ్లు అయిపోయింది కాబట్టి క్షేత్రదర్శినిలో మంచి క్షేత్రం గురించి మనం మాట్లాడుకుందాము. ఇంకా మంచి మంచి భక్తి పాటలు కూడా విందాము. ఇవాళ క్షేత్రదర్శినిలో మనం సమ్మోహన వేణుగోపాల స్వామి వారి దేవాలయం గుంటూరు దాకా వెళ్ళొద్దాము. అందరు సిద్ధంగా ఉండండి, వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. క్షేత్రదర్శిలో మనం సమ్మోహన వేణుగోపాల స్వామివారి దేవాలయం దగ్గర ఉన్నాము. ఇది చుండూరు గ్రామంలో, జూనం చుండూరు గ్రామంలో ఉంది, గుంటూరు జిల్లాలో. చేతిలో అందమైన పిల్లన గ్రొవి, అటూ ఇటూ శంఖు చక్రాలు, కుడి భాగంలో దశావతారాలు, ఎడమ భాగంలో సప్త ఋషులు. విగ్రహం కింది భాగంలో అయితే ఇరువైపులా ఉభయ దేవేరులైన రుక్మిణి సత్యభామలు. గోవులు ఇది అండి. గుంటూరుకు సమీపంలో చౌడవరం పంచాయతీ పరిధిలో గల జూనం చుండూరు గ్రామంలో వెలిసిన సమ్మోహన వేణుగోపాల స్వామివారి దేవాలయ దృశ్యం. నల్లని రూపుడైన స్వామి విగ్రహం సుమారు 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో సుందరంగా సుమనోహరంగా దర్శనమిస్తోంది.

0: Hey, very hungry. What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
0: And where do we taste all these?
1: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
4: FM Rainbow 101.9.
5: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. 6:28 దాటి 47 సెకండ్లు సమయం. మనమంతా సమ్మోహన వేణుగోపాల స్వామి వారి దేవాలయం దగ్గర ఉన్నాము. ఇది గుంటూరులో ఉంది, క్షేత్రదర్శనంలో ఉన్నారు మీరంతా నాతో, నేను మీ ఆర్జే మురళిని. అయితే క్రీస్తుకు పూర్వం అంటే దాదాపు 1500 సంవత్సరాల క్రితం ఈ పురాతన దేవాలయం నిర్మాణమైనట్లు పూర్వీకుల కథనం. దేవాలయంలోని ఈ స్వామిలో ఓ ప్రత్యేకత ఉంటుందండి. స్వామివారి మూల విరాట్ ప్రణవ స్వరూపంలో అంటే ఓంకారం ఉండి ఆపై వేణుగోపాలుని స్వామిని శిల్పి ఎంత అందంగానో మలిచారు. దేశంలో ఇంకెక్కడా ఇటువంటి భంగిమ ఉన్నటువంటి విగ్రహం ఉండదన్నది పెద్దల కథనం. ఈ ఆదిప్రణవ స్వరూపంలో చుట్టూ దశావతారాలు ఉంటాయి, సప్త ఋషులు ఉంటారు. వేణుగోపాలునికి ఇరుపక్కల గోపికల మాదిరి రుక్మిణి సత్యభామలు గోవులతో కొలువుదీరి ఉంటారు. చూసేవాళ్ళకి ఈ విగ్రహంలో స్వామివారి పరమార్థం ఆంతర్యం తప్పకుండా కనిపిస్తోంది. శక్తి మొత్తం ఈ విగ్రహంలోనే ఉందన్నదానికి నిదర్శనాలు చాలా కనిపిస్తాయి అక్కడ. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై క్షేత్రదర్శనం.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 క్షేత్రదర్శిని. సమ్మోహన వేణుగోపాల స్వామి వారి దేవాలయం గుంటూరులో ఉన్నాం మనం. బాదామి చాళుక్యులు, తూర్పు చాళుక్యుల వంశ చరిత్రలో స్వామివారిని వీరు దర్శించుకున్నట్లు తగిన ఆధారాలున్నాయి. కొండవీటి రెడ్డిరాజులైన కొమరగిరి రెడ్డి, ఆయన సోదరులు పలుమార్లు స్వామివారిని దర్శించిన ఆధారాలున్నాయి. వీరి ఆస్థాన నర్తకి లకుమాదేవి ఈ స్వామిని ఆరాధ్య దైవంగా కొలిచిందట. అప్పటి నుంచి గుంటూరు జమీందారులు ఆరోగ్య పరిస్థితులు సరిగా లేని సమయంలో స్వామివారిని దర్శిస్తారట. అలా దర్శించిన పిమ్మట అప్పట్లో వారి ఆరోగ్యం బాగుపడిందని, అందుకని భగవంతునికి కొంత భూమిని దానం చేశారట. ఇప్పటికీ ఈ దేవాలయం వారి ఆధీనంలో ఆ భూమి సాగుబడి జరుగుతోంది. ఈ చరిత్ర మిగిల్చిన సాక్షులను ఇంకా మద్రాసు వ్రాతపత్రులు గ్రంథాలయంలో అక్షర రూపంలో దాల్చి నిక్షిప్తంగా మిగిల్చి పెట్టారు అన్నది కథనం. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రదర్శిని.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 p.m. on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: ఎస్ బస్, మీరు వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై క్షేత్రదర్శిని. స్టూడియోలో సమయం 6:41 దాటి 41 సెకండ్లు అవుతోంది. మనం సమ్మోహన వేణుగోపాల స్వామివారి దేవాలయం గుంటూరులో ఉన్నాము. ఈ దేవాలయాన్ని ఎప్పుడు ఏ రాజులు నిర్మించారో అన్నది అంత కరెక్ట్గా తెలియనప్పటికీ క్రీస్తుపూర్వం నాటి ఆధారాల వల్ల ఈ దేవాలయాన్ని ఆనాడే నిర్మించి ఉంటారని గ్రంథాలయాల ద్వారా స్పష్టమవుతోంది. కొన్ని వేల సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ స్వామివారి విగ్రహంలో తేజస్సు మాత్రం చెక్కు చెదరకపోవటం విశేషంగా చెప్పుకోవచ్చండి. ఇదే ఈ ప్రాంతవాసులను కాపాడుతున్నది అన్నది వారి నిగూఢమైన విశ్వాసం. ఇప్పటికీ ఈ దేవాలయం 4 సార్లు పునర్నిర్మాణం జరిగినట్లు పెద్దలు చెబుతున్నారు. వార్షికంగా స్వామివారి తిరుకళ్యాణం ఫాల్గుణ పౌర్ణమి నాడు జరుగుతూ ఉంటుంది. వార్షిక పండుగ ఉత్సవాలు నిర్విరామంగా నిర్వహిస్తారు. ఇక్కడ ప్రధానంగా స్వామివారి గ్రామోత్సవాలలో గ్రామ యువకులు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటారు.

ಈ ಸಮ್ಮೋಹನ ವೇಣುಗೋಪಾಲ ಸ್ವಾಮಿವಾರಿ ಆಲಯಂ ಪೂರ್ವಮಿದಿ ಬ್ರಾಹ್ಮಣ ಅಗ್ರಹಾರ್ నేతి వారి దంపతులకు జన్మించిన పుత్రికల పేరున ఈ గ్రామ నిర్మాణం జరిగిందని చెబుతారు. జ్వాలాముఖి చండిక అని వీలి పేర్ల మీదుగా నిర్మాణమైన జ్వాలా చండికాపురం జూనం చుండూరుగా తర్వాత తర్వాత రూపాంతరం చెందింది అన్నది కథనం. ఇది గుంటూరు పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో ఓ చిన్న కుగ్రామం. ఈ జూనం చుండూరు అగ్రహారం కాస్త నేడు కుంచుకుపోయి చివరకు ఒకే కుటుంబం స్వామివారి అర్చక నిమిత్తం ఉండిపోయింది అని చెబుతారు. వాళ్ళు మాత్రమే స్వామివారికి సేవలు చేసుకుంటూ స్వామిని ప్రగాఢంగా నమ్ముకొని నివాసం ఏర్పాటు చేసుకుని జీవితం వెళ్ళదీస్తున్నారు.

ఈ సమ్మోహన వేణుగోపాల స్వామివారి ఆలయం కొండవీటి రెడ్డిరాజుల ఆస్థాన విద్యాధికారి కవి సార్వభౌముడు శ్రీనాథ కవి స్వామివారిని చూసి సమ్మోహనుడై గోపాల శతకం రచించినట్లు చెబుతూ ఉంటారు. ఈ 20వ శతాబ్దంలోని ప్రముఖులు కవులెందరో ఈ స్వామివారిని కనులారా చూశారట, జన్మధన్యతను పొందారట. వీరిలో ముఖ్యంగా కీర్తిశేషులు కరుణశ్రీ, జంజా పాపయ్య శాస్త్రి, కుర్తాలం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతీస్వామి, డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు, కోగంటి

జన్మధన్యతను పొందారట. వీరిలో ముఖ్యంగా కీర్తిశేషులు కరుణశ్రీ, జంజ పాపయ్య శాస్త్రి, కుర్తాలం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతీస్వామి, డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు, కోగంటి సీతారామాచార్యులు, కీర్తిశేషులు పరాశరం గోపాలకృష్ణమాచార్యులు, ప్రముఖ నవలా రచయిత లల్లాదేవి, జంధ్యాల, జయకృష్ణ, బాపూజీ వంటి మహనీయులు ప్రణవస్వరూపుని దర్శించి వీక్షించి ఆశుపద్యాలను వినిపించారు అని చెబుతారు. అటువంటి అద్భుతమైన క్షేత్రం అండి ఇది, గుంటూరు జిల్లాలో ఉంది. సమ్మోహన వేణుగోపాల స్వామివారి దేవాలయం జూనం చుండూరు గ్రామంలో ఉంటుంది ఇది. మీరు తప్పకుండా సమయం చూసుకొని ఎప్పుడైనా వీలైతే దర్శించడానికి వెళ్ళండి. ఆ అద్భుతమైన రూపాన్ని చూసి మీరు కూడా పునీతులవ్వండి. వింటూ ఉండండి ఇటువంటి అద్భుతమైన క్షేత్రాల కోసం క్షేత్రదర్శిని ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై ప్రతిరోజు ఉదయం 6 గంటల 10 నిమిషాల నుంచి 7 గంటల వరకు.

ఇదండి ఇవాల్టి క్షేత్రదర్శనంలో వేణుగోపాల స్వామివారి దేవాలయాన్ని దర్శించాం. గుంటూరుకు వెళ్ళి మళ్ళీ రేపు ఒక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుంటుంది క్షేత్రదర్శనం. ఇప్పుడు స్టూడియోలో సమయం 7 గంటలు కావస్తోంది, కాబట్టి మీ అందరి కోసం హెల్దీ మార్నింగ్ రెడీగా ఉంది. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz.

0: ರೇನ್ಬೋ 101.9.
1: ఎస్ బాస్ యువర్ రైట్లీ ట్యూన్ ఇన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 రెయిన్బో ఎఫ్ఎం వింటున్నారు మీరంతా. నాతో నేను మీ ఆర్జే మురళిని. అయితే ఇప్పుడు మనం హెల్దీ మార్నింగ్స్లో ఉన్నాము. హెల్దీ మార్నింగ్స్ పేరే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది చూడండి. అంత రోజంతటికి కావాల్సిన ఎనర్జీని ఇచ్చేది మార్నింగ్ మాత్రమే. అంటే మార్నింగ్ వచ్చే ఆలోచనలు, మార్నింగ్ చేసే ఎక్సర్సైజు, మార్నింగ్ తినే ఫుడ్, ఇదంతా మనకి ఆ రోజంతా ఏదో సర్దుబాటు అయ్యి చాలా ఎనర్జెటిక్గా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పొద్దున్న లేచిన తర్వాత మీరందరూ చేయాల్సిన పని యోగా చేయాలి, ధ్యానం చేయాలి, వాకింగ్ చేయాలి, జాగింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఇలాంటివి ఏమైనా శరీరాన్ని కాస్త అలిపించామనుకోండి, ఆ తర్వాత అలుపెరుగని ప్రయాణాన్ని ఇస్తుంది ఆ శరీరం. దానికి కావాల్సినది మనం మంచి మంచి ఆలోచనలను మెదడుకి ఇచ్చామనుకోండి, ఆ రోజు ఏ పని ఏ కార్యం తలపెట్టినా కంటిన్యూస్గా సక్సెస్ఫుల్నే టేస్ట్ చేస్తాం. కానీ ఫెయిల్యూర్ పెద్ద వచ్చినా కూడా పెద్ద ప్రాబ్లం అనిపించదు, ఐ కెన్ మేనేజ్ అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో అటువంటి రోజులో ఉదయం ప్రతిరోజు వస్తుంది కాబట్టి దయచేసి ఉదయాన్ని చాలా హ్యాపీగా మరల్చుకునే స్విచ్ మన చేతిలోనే ఉంది. యూ ట్రై ఫర్ దాట్. నేనైతే మంచి మంచి పాటలు, మంచి మాటలు, అథెంటిక్ ఇన్ఫర్మేషను, డే స్పెషాలిటీ, వాట్ నాట్, ఇంకా అంతేకాకుండా మీకోసం 7:30కేమో హైలైట్స్ ప్రోగ్రామ్ ఉంటుంది, రేడియో రిపోర్ట్ అండ్ ద కామన్వెల్త్ గేమ్స్ 2026 కూడా వినిపించబోతున్నాను. సో వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్. మీకోసం ఒక వండర్ఫుల్ ట్రాక్ ఉంది. ఇది నువ్వు నాకు నచ్చావు సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్ బృందం కలిపి పడిన అద్భుతమైన పాట మీ అందరి కోసం. ఎంజాయ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్

హెల్దీ మార్నింగ్ సార్, మీరంతా నాతో ఉన్నారు. నేను మీ ఆర్జే మురళిని. అయితే మార్నింగ్ కాబట్టి మీరు ఎక్సర్సైజ్ గట్రా అన్ని చేసి ఫ్రెష్ అప్ గట్రా అన్ని అయిన తర్వాత చేయాల్సిన పని, తప్పకుండా చేయాల్సిన పని అండి, బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం. దీన్ని మాత్రం బ్రేక్ చేయకూడదు. డెఫినెట్గా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటేనే మన ఎనర్జీ లెవెల్స్ యూనో సస్టైన్ అవుతాయి డే అంతట్లో. అయితే చాలా సింపుల్ అండి, దీనికోసం మన ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని ట్రిక్స్ తెలుసుకుంటే మన బ్రేక్ఫాస్ట్ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు, మనం హాయిగా తినొచ్చు, ఇంకో కొందరికి తినిపించవచ్చు. అలాంటి బ్రేక్ఫాస్ట్ ఒకటి చెప్పనా. ముందు రోజు నైట్ రోల్డ్ ఓట్స్ ఇంకా మంచినీళ్ళు ఈ రెండింటిని 1:1 అంటే 1:1 రేషియోలో నానబెట్టి ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే చీకట్లో కానీ ఉంచండి. తర్వాత ఉదయం అందులో కొంచెం పాలు లేకపోతే కొంచెం ఇంట్లోనే చేసి పెట్టుకున్న పీనట్ బటర్, కొంచెం చాక్లెట్ పొడి వేసి ఉంటే వేయండి, లేకపోతే ఓకే. తర్వాత దాంట్లోకి ఒక సగం అరటిపండు చిన్న చిన్నగా కోసి అందులో వేసి ఇంకా మీకు నచ్చిన నట్స్ డ్రై ఫ్రూట్స్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. దీనినే మొత్తం తయారీని పెరుగుతో అప్పటికప్పుడు కూడా చేసుకొని తినొచ్చు, ఎందుకంటే రాత్రి నానబెట్టుకోలేదు అన్నప్పుడు పొద్దున్న. అయితే చాలా సింపుల్ అండి, దీనికోసం మన ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని ట్రిక్స్ తెలుసుకుంటే మన బ్రేక్ఫాస్ట్ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు, మనం హాయిగా తినొచ్చు, ఇంకో కొందరికి తినిపించవచ్చు. అలాంటి బ్రేక్ఫాస్ట్ ఒకటి చెప్పనా. ముందు రోజు నైట్ రోల్డ్ ఓట్స్ ఇంకా మంచినీళ్ళు ఈ రెండింటిని 1:1 అంటే 1:1 రేషియోలో నానబెట్టి ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే చీకట్లో కానీ ఉంచండి. తర్వాత ఉదయం అందులో కొంచెం పాలు లేకపోతే కొంచెం ఇంట్లోనే చేసి పెట్టుకున్న పీనట్ బటర్, కొంచెం చాక్లెట్ పొడి వేసి ఉంటే వేయండి, లేకపోతే ఓకే. తర్వాత దాంట్లోకి ఒక సగం అరటిపండు చిన్న చిన్నగా కోసి అందులో వేసి ఇంకా మీకు నచ్చిన నట్స్ డ్రై ఫ్రూట్స్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. దీనినే మొత్తం తయారీని పెరుగుతో అప్పటికప్పుడు కూడా చేసుకొని తినొచ్చు, ఎందుకంటే రాత్రి నానబెట్టుకోలేదు అన్నప్పుడు పొద్దున్న కొంచెం పెరిగేస్తే ఆ పులుపు వచ్చేస్తుంది, మనకి ఆ ప్రోబయాటిక్ ఫుడ్ రెడీగా ఉంటుంది. దీనికి ఎవరి మీద ఆధారపడచ్చండి, ఎవరి మీద ఆధారపడవచ్చు, మనని మనం చేసుకోవచ్చు, దానివల్ల ఎవరికి ఇబ్బంది కూడా ఉండదు కదా. సో ఇటువంటి ఆలోచనలు ఇచ్చేందుకు మేము ఎప్పుడు మీతో ఉంటాము. వింటూ ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz. ఇప్పుడు మిథునం సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్ అండ్ స్వప్న కలిపి పాడిన ఒక అద్భుతమైన పాట మీ అందరి కోసం.

0: Hey there! Do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు హెల్దీ మార్నింగ్స్. 7:14 దాటి 42 సెకండ్లు. ఐ లవ్ టు సే టైమ్. ప్రతి నిమిషం టైం చెప్పాలని నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇంతకుముందు నేను ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ రెసిపీ చెప్పాను కదా సింపుల్గా, దానికి నారాయణగూడ్ నుంచి శ్రీరామ్ గారు మెసేజ్ పెట్టారు, లవ్లీ అండి నేను అదే ప్రిపేర్ చేస్తున్నాను, మీరు నాకు చెప్పారు నేను జిమ్ చేసి వచ్చి చేస్తున్నాను, ఇలాంటి మంచి మంచి విషయాలు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. శ్రీరామ్ కోసం రేపటికి ఏం చేయాలో కూడా ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే కరెక్ట్గా రెస్పాండ్ అయ్యారు కాబట్టి. వేరుశనగ పప్పు కానీ తెల్లది లేకపోతే నల్ల శనగలు కానీ తీసుకోండి, 5 నిమిషాలు ఉడకబెట్టి అవి ఉడికేళ్ళ ఉప్పు, ఒక టొమాటో, ఒక ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి తగినంత ఉప్పు, ఫ్రెష్గా చేసిన మిరియాల పొడి కలిపి ఉడికించిన శనగలు వేసుకొని సలాడ్లా తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. లేకపోతే ఇంకొక పని చేయొచ్చు, చిక్కటి పెరుగు ఒక కప్పులో తీసుకొని గుప్పెడు వేపిన వేరుశనగ గుళ్ళు తోలు తీసినవి కొంచెం సాల్ట్ ఒక అరటిపండు సన్నగా కోసి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. తీపి ఇష్టంగా తినేటట్లయితే తాటిబెల్లం కొంచెం వేసుకొని కూడా తినొచ్చండి. అసలు ఎవరి మీద ఆధారపడాలండి, దీనికోసం ఇంట్లో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టాలా? వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఇది ఫుడ్ పెట్టామనుకోండి, సాయంత్రం మనం ఇంటి బయట నుంచి ఇంటికి వచ్చేలోగా మనకి నచ్చిన ఫుడ్ తయారు చేసి పెడతారు. ట్రై ఫర్ దాట్. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz. మీకోసం శ్రీరామ్ సినిమా నుంచి ఒక వండర్ఫుల్ ట్రాక్, ఇది ఎస్పి చరణ్ అండ్ ఉషమ్మ పాడిన పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరంతా రెయిన్బో ఎఫ్ఎం 101.95 ట్యూన్ చేసి హెల్దీ మార్నింగ్స్లో జెస్సీ పాడుతున్న పాట యువసేన సినిమాలోంచి వింటున్నారు. అయితే స్టూడియోలో సమయం మాత్రం 7:29 కోసం పరిగెడుతుంది. సరిగ్గా 7:30 మీకు బ్రాడ్కాస్ట్ డైలీ హైలైట్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. రేడియో రిపోర్ట్ అండ్ ద కామన్వెల్త్ గేమ్స్ 2026 ఇది ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. ఈ పాటతోని డైరెక్ట్గా మిమ్మల్ని ఢిల్లీ కేంద్రం దాకా తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తాను. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz.

మీరు వింటున్నారు హెల్దీ మార్నింగ్స్ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 రెయిన్బో ఎఫ్ఎం మీద. స్టూడియోలో టైం అయితే 7:51 దాటి 26 సెకండ్లు అవుతుంది బాస్. ఇప్పుడే లేచిన పెద్ద కంగారు పడకండి, ఏ ఫీలింగ్స్ లేకుండా హాయిగా ఈ రోజుని ప్రారంభించండి. వాతావరణంలో రకరకాల మార్పులు వస్తున్నాయి. ఎల్ నినో అని ఈ మధ్య చాలా ఎక్కువగా వింటున్నాం. ఎల్ నినో అనేది ప్రశాంత మహాసముద్రంలోని తూర్పు మధ్య ప్రాంతాల్లో సముద్రపు నీరు సాధారణం కంటే ఎక్కువ వేడెక్కే ప్రకృతి దృగ్విషయం అండి. ఇది కొన్ని సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తూ ఉంటుంది. సాధారణంగా సముద్రంపై వీచే గాలులు బలహీనపడటం వల్ల వెచ్చని నీరు ఒకే చోటుకి చేరిపోయి పేరుకుపోయి ఎల్ నినో ఏర్పడుతుంది. దీని ప్రభావంతో ప్రపంచంలో అనేక దేశాల్లో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. భారతదేశంలో కూడా ఋతుపవనాలు బలహీనపడి సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. దీనివల్ల వ్యవసాయము, నీటి వనరులు, పంటల దిగుబడిపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఎల్ నినోను వాతావరణ మార్పుల్లో కీలకమైన ప్రకృతి దృగ్విషయంగా పరిగణిస్తారు. సాధారణంగా ప్రశాంత మహాసముద్రంపై తూర్పు నుంచి పడమరకు బలంగా వీచే గాలులు వెచ్చని సముద్రపు నీటిని ఆసియా ఆస్ట్రేలియా వైపు నెట్టేస్తాయండి. కానీ కొన్ని సంవత్సరాల్లో ఈ గాలులు బలహీనపడతాయి లేదా దిశలో మార్పు వస్తుంది వాటి దిశలో. దీంతో వెచ్చని నీరు మధ్య తూర్పు ప్రశాంత మహాసముద్రంలోనే పేరుకుపోతుంది కదా. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరగడంతో వాతావరణంలో ఈ మార్పు ఏర్పడుతుంది. ఈ పరిస్థితినే ఎల్ నినో అంటారు. అందుకే ఇప్పుడు ఎల్ నినో ప్రభావం గురించి మనం ఎక్కువగా వింటున్నాము, వాతావరణంలో మార్పు కూడా చూస్తున్నాము. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz. ఇప్పుడు ఒక వండర్ఫుల్ ట్రాక్, ఇది గోపాల గోపాల సినిమాలోంచి సోను నిగం పాడిన పాట మీ అందరి కోసం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: స్టూడియోలో టైం 8 గంటలు కావస్తుంది. మరి కొద్దిసేపట్లో వార్త ముఖ్యాంశాలు.
1: కన్ను కొట్టి చూసానంట, మనసు మీటి వెళ్ళనంట, కన్ను కొట్టి చూసానంట సుందరి, మనసు మీటి వెళ్ళ

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పరీక్షల పేపర్ లీకేజ్లు, మాల్ ప్రాక్టీస్లు అరికట్టేందుకు కఠిన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో రూపొందించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఈ బిల్లు ద్వారా కఠిన చర్యలుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం వినవచ్చు. పాకిస్తాన్ సరిహద్దు ఆవల నుంచి ఉగ్రవాదం నిలిపిచేసే వరకు సింధు జల ఒప్పందాన్ని కూడా నిలిపిచేసి ఉంచుతామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల సప్లై చైన్కు అంతరాయం కలిగినప్పటికీ దేశంలో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రానివ్వలేదని కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రి జేపీ నడ్డా చెప్పారు. క్యూర్ పరిధిలో ఇందిరమైళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. క్యూర్ పరిధిలో నివాస ప్రాంతాల్లోనే ఇందిరమైళ్లు నిర్మించాలని, ఓఆర్ఆర్ లోపల నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలు గుర్తించాలని ఆదేశించారు. టీజీఎస్ఆర్టీసీ పరిధిలో సేవలు అందిస్తున్న అద్దె బస్సు యజమానులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్టీసీలో అద్దె బస్సుల కొనసాగింపు, నిర్వహణకు సంబంధించిన అన్ని నిర్ణయాలు ప్రభుత్వ ఆదేశాలకు, సంస్థ నిబంధనలకు లోబడి అత్యంత పారదర్శకంగా తీసుకుంటాయని తెలియజేసింది. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల హెవీవెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ ఫైనల్లో జండు కుమార్ కాంస్య పథకం సాధించడంతో భారత్ తన పథకాల ఖాతాను తెరిచింది. రాష్ట్రంలో ఋతుపవనాల వాతావరణం చురుగ్గా ఉందని, ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈవేళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ ఈరోజు సాయంత్రం హరారేలో జరిగే 2వ T20 క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. గురువారం నాడు జరిగిన మొదటి మ్యాచ్లో భారత్ విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: FM రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: Yes, boss, you are rightly tuned into Akashwani FM Rainbow 101.9 studio. Lo time is running out like anything, 8:10:18. Enmidi gantala 10 nimshalu daati 18 secondlu. Ee roju very special day, and World Drowning Prevention Day. ప్రతి సంవత్సరం జూలై 25వ తేదీ అంటే ఇవాళ రోజున ప్రపంచపు ముంపు నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోవటాన్ని నివారించే మార్గాలపై ప్రజలకు అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం అండి. ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు 2021 నుండి ఈ దినోత్సవాన్ని అధికారికంగా పాటిస్తున్నాం మనం. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు చాలామంది నీటిలో మునిగి మరణిస్తున్నారు. భారతదేశంలో కూడా ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది వరకు ప్రజలు జలసమాధి అవుతున్నారు. అందులో 1 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలు, యువత మరణించడం చాలా బాధాకరం అండి. అయితే నదులు, చెరువులు, బావులు, వరద నీరు ఇంకా సరస్సుల వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పిల్లలకు ప్రాథమికంగా తెలియాల్సింది ఏంటంటే ఈత రావాలండి, పిల్లలకి నేర్పించండి. బావులు, నీటి కుంటలు చుట్టూ రక్షణ గోడలు లేదా కంచెలు ఏర్పాటు చేయండి. వరదలు లేదా ప్రమాదకరమైన నీటి ప్రవాహాలు ఉన్నప్పుడు నదులు, వాగులు దాటకుండా చూడండి. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, పిల్లల్ని ఈత నేర్పించడం వల్ల మనం రకరకాల నీటి ప్రాబ్లమ్స్, అంటే నీటిలో మునిగే ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవచ్చు. వింటూ ఉండండి ఇటువంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కోసం, ఎవ్రీ టాప్ ఆఫ్ ద న్యూస్ హెడ్లైన్స్ కోసం, మంచి పాటల కోసం, అద్భుతమైన మాటల కోసం ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ని. ఇప్పుడు ఒక సూపర్ ట్రాక్ అండి మీకోసం, రాహు సినిమా నుంచి ఎంత చూడ చక్కగా ఉందో అన్న పాట. అనురాగ్ కుల్కర్ణి అండ్ సాహితీ కలిపి పాడిన ఈ పాట వింటే డెఫినెట్గా మీకు కూడా చాలా చక్కగా ఉంది అనిపిస్తుంది.

0: ಇರಾನಿ ಚಾಯ್,
1: ಬನ್ ಮಸ್ಕಾ,
0: ಹೈದರಾಬಾದಿ ಬಿರಿಯಾನಿ,
1: ಟಂಗ್ ದಿ ಕಬಾಬ್,
0: ಕುರ್ಬಾನಿ ಕಾ ಮೀಠಾ,
1: ಶಹದೂದ್ ಮಲಾಯ್.
0: ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಅ ಗ್ರ್ಯಾಂಡ್ ಬಫೆ
1: ಅಂಡ್ ಎವ್ರಿ ಡಿಶ್ ಹ್ಯಾಸ್ ಅ ಸ್ಟೋರಿ ವೇಟಿಂಗ್ ಟು ಬಿ ಟೋಲ್ಡ್.
0: ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ, ದಟ್ಸ್ ವೈ ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಯೋರ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಟ್ರಿಪ್.
1: ಫ್ರಮ್ 2 to 3 PM ಎವ್ರಿ ಡೇ ಆನ್ FM ರೇನ್ಬೋ 101.9.
0: ಇಟ್ಸ್ ನಾಟ್ ಜಸ್ಟ್ ಫುಡ್,
1: ಇಟ್ಸ್ ಕಲ್ಚರ್, ಹಿಸ್ಟ್ರಿ ಅಂಡ್ ಫ್ಲೇವರ್ ರೋಲ್ಡ್ ಇನ್ ಟು ಒನ್.
0: ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್.
2: మీరంత వైబ్రాంట్ హైదరాబాద్లో నాతో ఉన్నారు. నేను మీ ఆర్జే అమరళి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్. పిల్లలకి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ని చిన్నప్పటి నుంచే చేయించాలండి అని అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రదేశాలకి తీసుకెళ్లి వారిని ఆనందపరచడమే కాకుండా ఒకరోజు పొలం దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ పనులు ఎలా జరుగుతాయో చూపించండి. నాటిన వరి మనం తినే కంచంలోకి రావడానికి 90 రోజులు పడుతుంది. అన్ని రోజులు ఎండలో రెక్కలు ముక్కలు చేసుకొని ఒక రైతు ఎలా కష్టపడుతున్నాడో చూపించండి. అన్నం విలువ తెలుస్తోంది. అది సంపాదించడానికి మీరు పడే కష్టం ఎంతో చెప్పండి. కింద పడేసే మెతుకు ఎంత బరువు ఉంటుందో పిల్లలకు అప్పుడే అర్థమవుతోంది. రోడ్డు పక్కన గారడీ విద్యలు చేస్తూ బ్రతికే కుటుంబాలను చూపించండి. ఒక మంచి భోజనం ఎలా ఉంటుందో కూడా ఆ పిల్లలు ఎప్పుడు చూసి ఉండరు. చాలీ చాలని తిండి తింటూ పెద్దలతో సమానంగా ఎండలో కష్టపడే ఆ పిల్లల్ని చూపించండి. ఆహారం విలువ మాత్రమే కాదు, వారు ఎంత అదృష్టవంతులు అన్నది కూడా వారు తెలుసుకుంటారు. అన్ని సౌకర్యాల మధ్య కోరిన ప్రతి సరదాలు తీర్చే తల్లిదండ్రుల వారికి దొరికారు అన్న విషయం గ్రహిస్తారు పిల్లలు. జీవితం అందరికీ ఒకేలా ఉండదు అని పిల్లలకి చిన్నప్పుడే తెలిస్తే అందరినీ జీవించేందుకు కావలసిన సదుపాయాలు కల్పించే అంత ఎత్తుకు ఎదగగలరేమో కదా. వింటూ ఉండండి ఇటువంటి మంచి మంచి విషయాల కోసం ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: FM Rainbow 101.9
1: వైబ్రాంట్ హైదరాబాద్ ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగా హెడ్స్. ఈ విషయంలో మీకు ఒక విషయం చెప్పాలండి, మనిషి నమ్మకానికి అసలు ఎంత విలువ ఉంటుందో తెలుసా? నమ్మకానికే విలువ ఉంటుంది అని చెప్పొచ్చు మనం. నాకు ఒక కథ గుర్తొస్తుందండి, మానవ సమాజం ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక లోతైన సామాజిక విలువలున్న కథ. ఒక మారుమూలు గ్రామం, ఆకాశంలో ఆ గ్రామంలో ఆకాశంలో ఎగిరిపోతున్న విమానం నుంచి ఒక కూల్ డ్రింక్ బాటిల్ మూత కింద పడిందట. అది బంగారం కాదు, వెండి కాదు, ఉపయోగం కూడా లేదు, కానీ వాళ్ళందరికీ అది ఎప్పుడూ చూడని కొత్త వస్తువుగా కనిపించిందట. అంతే, ఆ మూత కోసం జనం కొట్టుకున్నారు, చివరికి బలవంతుడు దక్కించుకుంటాడు. ఇక్కడే కథ మొదలవుతుంది బాస్. ఊరిలో పెద్ద మనిషి చూస్తాడు ఈ విషయాన్ని, ఇది అరుదైనది కాబట్టి విలువైంది కావచ్చు అంటాడు. రెండు మేకపిల్లలు ఇస్తానంటాడు ఆ పెద్ద మనిషి అతనికి. డీల్ ఫిక్స్ అవుతుంది. తర్వాత ఇంకొకడు వస్తాడు, రెండేనా, నేను 10 మేకలు ఇస్తాను అంటాడు. అంతే, ఆ మూతకు ధర పలకడం ప్రారంభమైంది. అలా ఉంటుంది మనుషుల ఆలోచన. ఈ విషయం తెలిసిన ఒక తెలివైన పెద్ద మనిషి బయట ప్రదేశాలకు వెళ్ళి కూల్ డ్రింక్ మూతలు తెచ్చి ఆ ఊర్లో కుప్పలు పోస్తాడు. అందరూ అది దేవుడిచ్చిన వస్తువు అని తలా ఒకటి తీసుకుంటారు. అలా ఆ మూత అందరి దగ్గరికి వచ్చేస్తుంది, దాని విలువ జీరోకి చేరిపోతుంది. వస్తువు అరుదుగా ఉన్నంత వరకే దాని విలువ అండి, అందరి చేతుల్లో పడగానే విలువ కరిగిపోతుంది కదా, తగ్గిపోతుంది. అలాగే డబ్బుకు విలువ పెంచేది కూడా మనిషే, సమాజమే, నమ్మకమే. నోటు కాగితం మాత్రమే, నాణ్యం లోహం మాత్రమే, కానీ అది విలువైనది అని మనం నమ్మాము, ఒప్పుకున్నాము, అందుకే డబ్బు పనిచేస్తుంది. నిన్న ఎవరికీ తెలియని వ్యక్తి ఈరోజు వైరల్ అయితే గ్రేడ్ అంటాం. నిన్నటి వరకు గొప్పగా ఉన్నవాడు ఈరోజు ట్రెండ్ పోతే ఆయనకి ఎవరూ ఉండరు. విలువ సహజంగా ఉండనే ఉండదు, మనుషులు నిర్మిస్తారు, మనుషులే కూల్చేస్తారు. ఈరోజు మీ దగ్గర లేకపోయినా రేపు రావచ్చు, ఈరోజు ఉన్నది రేపు పనికి రాకపోవచ్చు. మనిషి విలువ డబ్బుతో కొలవబడితే ఈ సమాజం ఎప్పటికీ ఇప్పటికీ పేదగానే ఉండిపోతుంది కదా. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై వైబ్రాంట్ హైదరాబాద్. నాతో నేను మీ ఆర్జే మురళి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై వైబ్రాంట్ హైదరాబాద్. సో దండన మంచికే అండి, సామదాన భేద దండోపాయాలు అని ఊరకనే అనుండరు. అన్ని ప్రయత్నాలు విఫలమైతే చివరిగా దండన తప్పు కాదు. కొన్నిసార్లు దండన మాత్రమే సరైన ఫలితాన్ని ఇస్తుంది అనటంలో తప్పేం లేదనిపిస్తుంది నాకు. అయితే దండన కోపంతో కాకుండా బాధ్యతతో ఉంటే చాలా మంచిదండి. మరోసారి పిల్లవాడు ఎప్పుడైనా తప్పు చేయకుండా ఉండాలంటే మీరు కొట్టిన దెబ్బ గుర్తు రాకూడదు వాడికి, కానీ మీ ఆవేదన గుర్తుకు రావాలి. తప్పు అంటే పెద్ద పదం అనుకోకండి, పిల్లల ప్రథమ కర్తవ్యం జ్ఞానార్జన కదా. అది కాక ఇంకెన్ని వ్యవహారాలు నేర్పినా అది తప్పు జాబితాలకే చేరుతాయిగా. మరి పెద్దవారి అనుభవం పిల్లలకు అంత సులభంగా అర్థం కాకపోవచ్చు, చెప్పినా అర్థం చేసుకోలేరు కూడా చాలామంది పిల్లలు. అంత గ్రాహకతే ఉంటే వాడంతట వాడే చదువుకుంటాడు కదా. అందుకే పిల్లల్ని సరిదిద్దే క్రమంలో కొట్టడం క్షమించరాని నేరమేం కాదు, కానీ కొట్టడానికి ఓ బలమైన కారణం దెబ్బలో అంతులేని బాధ్యత తప్పక తొణకిసలాడాలి. పిల్లల మానసిక ఆరోగ్యం చెదరకుండా బాధ్యతాయుతంగా దండన తప్పేం కాదు అన్నది నా ఉద్దేశం. వాట్ యూ సే? వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్.

0: కాస్త వినండి. మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: ఎస్ బస్, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. జనాల్ని జనాలతో పోల్చడం, అందులోకి పిల్లల్ని ఇంకోటితో పోల్చడం మరీ చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఇక పోల్చడం అయితే మన విచక్షణ మీదే ఆధారపడుతుంది. స్పర్ధయా వర్ధతే విద్య అని విన్నారు కదా. పోటీ లేనిదే జ్ఞానానికి విస్తృతి లేదు. ప్రపంచంలో ఇప్పటిదాకా ఆవిష్కరించబడిన అద్భుతాలన్నీ పోటీగా నేనెందుకు చేయలేను, ఐ క్యాన్ అనే స్ఫూర్తితో సాధించబడినవే కదా. పోటీ పోలిక ఇలాంటివి సాధ్యాసాధ్యాలకు అంచనా వేసి చేయవలసి ఉంటుంది. ఒక చేపకు ఎగిరే పక్షులను చూపి నువ్వు పనికిరావు, నువ్వు ఎగరలేవు అనడం ఎంత తప్పో. విభిన్న మనస్తత్వాలు, కుటుంబ నేపథ్యాలు, సామాజిక ఆరోగ్య అడ్డంకులు గల పిల్లలందరినీ ఒకేలా విజయం సాధించాల్సిందే అనుకోవడం కూడా అంతే, అనడం కూడా అంతే తప్పు కదా. ఒకటి మాత్రం ఆలోచించుకోండి, మీరు మీ పిల్లవాళ్ళ స్థానంలో ఉండి ఉంటే మీరిచ్చే ఒత్తిడి అంత సులువైనదా, అది మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందు మీరు ఆదర్శంగా ఉండగలిగితే పిల్లలు మిమ్మల్ని అనుసరించక తప్పుతుందా వాళ్ళకి? ఒకే ఇంట్లో ఉంటున్నారు కదా, డెఫినెట్గా మనని అనుసరిస్తారు కాబట్టి మన ప్రవర్తన చాలా యూనో లిమిటెడ్లో ఉండాలి. మితిమీరి ప్రవర్తించకూడదు ఎక్కడ కూడా. సో పోలిక అన్నది ఎక్కడ పోల్చాలో అక్కడ పోలిస్తేనే సరిపోతుంది, కానీ ప్రతి దగ్గర పోలిక అనేది నిజంగా సరి అయింది కాదు. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై ఇప్పుడు ఒక వండర్ఫుల్ ట్రాక్, ప్రదీప్ కుమార్ పాడిన ఈ పాట మీకోసం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పరీక్షల పేపర్ లీకేజ్లు, మాల్ ప్రాక్టీస్ అరికట్టేందుకు కఠిన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో రూపొందించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ప్రశ్న పత్రాల లీకేజ్లు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీజీపీ ప్రతినిధి బృందం చేసిన డిమాండ్ నేపథ్యంలో వారితో కేంద్ర ప్రభుత్వం ఈవేళ మరో విడత చర్చలు జరుపుతుంది. తన వీడియోపై స్పందించి సలహా అందించిన అఖండమైన మద్దతుకు దేశ యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వీడియో ఇప్పటివరకు 30 కోట్ల 30 లక్షలకు పైగా వ్యూస్ దాటింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారం అవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం వినవచ్చు. రేపు రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదాన్ని పునః ప్రసారం చేస్తాం. మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది నేటి 36వ సంచిక. ఈవేళ నుంచి అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభమైంది. జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి తొలి విడతగా జమ్మూ నుంచి బల్తల్ బేస్ క్యాంప్కు భక్తులు వెడుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల సప్లై చైన్కు అంతరాయం కలిగినప్పటికీ దేశంలో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రానివ్వలేదని కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాల్లో భక్తులు బారులు తీరారు. హిందూ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఆషాఢమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. క్యూర్ పరిధిలో ఇందిరా మిళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఓఆర్ఆర్ లోపల నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలు గుర్తించాలని ఆదేశించారు. కాళేశ్వరం బ్యారేజీల భవిష్యత్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వానికి తక్షణమే లేఖ రాయాలని నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో రుతుపవనాల కదలిక చురుగ్గా ఉందని, ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈవేళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ ఈ సాయంత్రం హరారిలో జరిగే 2వ టీ20 క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేతో తలపడుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్ పై వైబ్రాంట్ హైదరాబాద్. నాతో నేను మీ ఆర్జే మురళి. స్టూడియోలో సమయం 9:08 దాటి 50 సెకండ్లు అవుతోంది. సరిగ్గా 9:10 మీకు బ్రాడ్కాస్ట్ ఆఫ్ ద 34th ఎపిసోడ్ ఆఫ్ ద సిరీస్ పీపుల్స్ పద్మ ఆన్ ఆకాశవాణి అనే ప్రోగ్రాం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. తప్పకుండా వినండి. అయితే ఇవాళ సాటర్డే కాబట్టి మీరు ఒక పని చేయండి, సాయంత్రం రవీంద్రభారతి ఆల్ ఇండియా యాదాద్రి నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ జరుగుతోంది. భారతీయ శాస్త్రీయ మరియు జానపద నృత్య ప్రదర్శనలు ఉంటాయి. కుటుంబంతో పాటు ప్రశాంతంగా వెళ్ళి కాసేపు హాయిగా ఎంజాయ్ చేసి రండి. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్. మరికొద్దిసేపట్లో మీకు ప్రకటించిన కార్యక్రమం ఉంటుంది, బ్రాడ్కాస్ట్ ఆఫ్ ద 34th ఎపిసోడ్ ఆఫ్ ద సిరీస్ పీపుల్స్ పద్మాన ఆకాశవాణి. వింటూ ఉండండి.

0: వాట్ అన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి. హ్యాట్స్ ఆఫ్ టు సవితాజీ, సవితా పుణ్య, గేట్ గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా. ఆల్ ది వెరీ బెస్ట్ మేడం ఫర్ యువర్ ఫ్యూచర్ గేమ్స్ అండ్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. అండ్ యు నో వాట్, వింటూ ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ వైబ్రాంట్ హైదరాబాద్లో. మీరు నాతో ఉన్నారు, నేను మీ ఆర్జే మురళి. స్టూడియోలో టైం 9:30 దాటి 16 సెకండ్లు అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్.
1: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
2: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
1: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
2: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
1: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: Yes, boss, you're rightly tuned into Akashvani FM Rainbow 101.9, 9:35:52 స్టూడియోలో టైమ్. ట్రావెలింగ్ అంటే కొత్త ప్రదేశానికి వెళ్ళడం, లేకపోతే ఇంతకు ముందెన్నడూ చూడని కొత్త వింత ప్రదేశాలను, పరిస్థితులను చూడటం మాత్రమే కాదు బాస్, ఇతరుల సంస్కృతి, చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇది ఇంకొకరి సంస్కృతి, సాంప్రదాయాలని అంగీకరించే అవకాశాన్ని కూడా ఇస్తుంది మనకి. మీరు విభిన్న సంస్కృతుల నేపథ్యాల నుండి విభిన్న వ్యక్తులతో కూడా సంభాషించగలుగుతారు. సూపర్ కదా, ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ప్రయాణం అనేది ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిన గొప్ప అనుభూతి. అయితే మీరు కూడా ట్రావెలింగ్ని ఎంచుకొని, యూనో వాట్, సెలవు దొరికితే మీకు నచ్చిన ప్రదేశాన్ని తిరిగేస్తే మనకి ఒకటే జన్మ ఉంటుంది. వెనక జన్మ ఉందో లేదో తెలియదు, తర్వాత జన్మ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు జన్మ ఉందని తెలిసిన తర్వాత యూనో వాట్, కొంచెం ఆలోచించి ఎక్కువ టైంని అటు ఇటు తిరగడానికి స్పెండ్ చేసామనుకోండి, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి ఇక్కడికి తిరిగి అక్కడే ఇక్కడ ప్రదేశాల్లో ఉన్న పరిస్థితులని, మనుషుల్ని, మనస్తత్వాల్ని అర్థం చేసుకున్నవాడు ఎప్పుడు యంగ్గా ఉంటాడట తెలుసా. కనీసం ఈ పాయింట్ అయినా నోట్ చేసుకొని అటు ఇటు తిరిగితే ఆనందం మీ సొంతం అవుతుంది. అంతేకాకుండా కంటిన్యూస్గా వింటూ ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz. మీకోసం ఒక వండర్ఫుల్ ట్రాక్, ఇది ఇష్క సినిమా నుంచి సిద్ శ్రీరామ్ పాడిన పాట మీకోసం. స్టే ట్యూన్ ఇన్ టు ట్విన్ సిటీస్ రెయిన్బో ఎఫ్ఎం 101.9.

0: ఏంది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: ఎవరైనా వాళ్ళ బాధను చెప్పుకోవడానికి ఒక చోటు అయితే ఉండాలి సార్, ఒక మనిషి మాత్రం ఉండాలి. మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు సందేహాలు ఉంటాయి. ఆ సమయంలో ఒకరు సహాయం చేస్తే, ఓదార్పు మాట చెప్తే ఆ మనిషి మనసు ఎంతో తేలికైపోతుంది. అందుకే మనం ఎప్పుడు చిరునవ్వుతో ప్రశాంతంగా ఓపికగా ఉండాలి, మన మాటలు మృదువుగా ఉండాలి. అప్పుడు మన దగ్గరికి వచ్చిన వారు భయపడకుండా తమ సమస్యలను చెప్పుకుంటారు. అలాంటి మనిషి చుట్టూ ఉన్నప్పుడు మనుషులు ఉంటారు, అతని దగ్గర ప్రేమ నమ్మకం గౌరవం పెరుగుతాయి. ఎప్పుడు కోపంగా కఠినంగా కనిపించడం వల్ల మనసుకు దూరం ఏర్పడుతుంది. మనిషి ముఖంలో చిరునవ్వు ఉంటేనే దగ్గరికి రావాలనిపిస్తుంది. అందుకని పొద్దున్న లేచిన తర్వాత ఒకసారి అద్దంలో చూసుకోండి, మీ నవ్వు యాక్చువల్గా అంటే బై బర్త్ చిరునవ్వుతో ఉండే ఫేస్ అయితే నో ప్రాబ్లం, లేకపోతే డెకరేట్ చేసుకోండి, మేకప్ చేసుకోండి. మనం బయట ప్రపంచంలో చాలామందిని చూస్తాం, డూప్లికేటెడ్ స్మైల్స్ అండ్ డెకరేటెడ్ విషెస్. సో మనకు అది అలవాటైపోతూ ఉంటుంది. సో నవ్వండి, నవ్వించండి, చాలా హ్యాపీగా ఉండండి. మీ చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా హ్యాపీగా ఉంచితే మీరు ఒక మంచి మనిషిగా పేరు పొందుతారు. సో వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz. ఇంకొక పాట అండి, దిల్సే నుంచి శ్రీ శ్రీరామ్ పాడిన పాట మీకోసం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఎస్ బాస్, మీరు వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. 9:46 దాటి 16 సెకండ్లు స్టూడియో టైమ్. అండ్ యునో వాట్, నేను ఒక పర్సన్ని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. ఏ హాయ్.
1: హలో, గుడ్ మార్నింగ్, నమస్కారం.
0: సో హూ ఆర్ యూ?
1: ఐ ఎమ్ ఆర్జే జయశ్రీ ఫర్ టుడే అండ్ రైట్ హియర్ లెర్నింగ్ అ లాట్ ఫ్రమ్ ఆర్జే మురళి గారు.
0: సాటర్డే ఆర్జేస్ మన ఇద్దరం కదా. సో ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ యాజ్ యూజువల్. యూనో స్కూల్ డేస్లోన మనం సబ్జెక్ట్ చదువుతూ ఉంటే ఏదో ఒక సబ్జెక్ట్ మనం చిరాకు పెట్టిస్తుంది, లేకపోతే ఇష్టం ఉండదు, ఆ క్లాస్ స్టార్ట్ అయిందని అంటే వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆ సార్ కానీ టీచర్ కానీ ఏం చెప్పినా మనకు అంత తొందరగా ఎక్కదు. వాట్ ఈస్ దాట్ సబ్జెక్ట్ ఇన్ యువర్ లైఫ్, స్కూల్ లైఫ్? కమాన్, what is there in the mathematics? You know, 0, 1, 2, 3, 10, 0 to 9 numbers, plus minus, multiplication, and
1: there it's the fear.
0: Okay,
1: it's the fear and it's the overwhelmingness and gap ivakunda oka topic untai cos theta sin I don't know what chala bayane sir idarlo kuda chala you know adoka swapna simha swapnam something like that ayipoyadi. సో ఎయిత్ క్లాస్లోనే మ్యాథ్స్కి టాటా చెప్పేసి కామర్స్ తీసేసుకున్నాను. అమ్మయ్య అనిపించింది, కానీ ఐ రిగ్రెట్ నౌ సో మచ్. బికాజ్ నా గోల్ ఏదైతే ఉందో అది అచీవ్ అవ్వడానికి ఐ షుడ్ హ్యావ్ స్టడీడ్ మ్యాథ్స్.
0: సో వాట్ ఈస్ యువర్ గోల్?
1: ఐ వాంట్ టు బికమ్
0: స్టిల్ ఈస్ దేర్
1: వెటరినరీ డాక్టర్, విచ్ ఐ కెనాట్ నౌ, బట్ ఇఫ్ ఐ టుక్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఐ వుడ్ హ్యావ్ బికమ్ అ వెటరినరీ డాక్టర్. నౌ ఐ యామ్ అ నైస్ అకౌంటెంట్.
0: Accountancy is also part of mathematics.
1: But I'm not, my heart is somewhere with the animals, so.
0: Yeah. Oh, that's really wonderful. And mathematics, I janalaki a phobia aithe untundi, a kind of bhayam untadi.
1: I create chestar sir, andaru. Oh, maths and friends chestaru, classmates ekkuva. So parents I think should tune children that it's not difficult. Enta teachers cheppina vinaru, parents cheppali.
0: Ante are you out of that now, ippudu? మ్యాథ్స్ అంటే ఓకే అనిపిస్తుందా ఇప్పుడు ఎప్పుడన్నా?
1: యా యా, తర్వాత స్టాటిస్టిక్స్.

0: తప్పించు కొలేకపోయాను. ఐ హ్యాడ్ స్టాటిస్టిక్స్ ఇన్ కాలేజ్ అండ్ ఎవ్రీథింగ్.
1: సో ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి వాట్ యూ వాంట్ టు టెల్, యునో వాట్, మ్యాథమెటిక్స్ భయపడకూడదు అని చెప్పడానికి కొంచెం ఇన్స్పిరేషనల్గా చెప్పాలంటే ఎట్లా చెప్తావు?
0: ఐ థింక్ అబాకస్ నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు యునో స్లోగా ఇలాంటి ట్రిక్స్ అన్ని, అండ్ దేర్స్ లాట్ ఆఫ్ ట్రిక్స్ అండ్ ఇది డివైడ్ చేస్తే ఎయిట్ నంబర్ ఇలాంటివి
1: మ్యాజిక్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ లో. యునో మ్యాథ్స్ లేదు లైఫ్ లేదు. పొద్దున్న లేచిన వెంటనే నువ్వు టైం చూస్తావు, సిక్స్ అది ఎక్కడుంది ఇక్కడుంది, సిక్స్ ఫైవ్ ఆ 30 అని మల్టిప్లై చేసి ఆ 4:30కి లేచానని చెప్తావండి. యువర్ టైమ్, యువర్ డే ఇస్ ఆల్రెడీ.
0: యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్, సో మేక్ ఇట్ ఫన్ ఫర్ చిల్డ్రన్ సో దట్ దే డోంట్ ఫియర్ లైక్ హౌ ఐ డిడ్ అండ్ సో దట్ దే అచీవ్ దేర్ గోల్స్.
1: దట్స్ రియల్లీ వండర్ఫుల్. అయితే మ్యాథమెటిక్స్ ఇస్ ఎ బ్రెయిన్ షార్ప్నర్ యాజ్ ఫార్ మై నాలెడ్జ్ ఇస్ కన్సర్న్డ్. Without that, nothing is there. If you are a little bit mathematics, there is a little bit of perfection. Every problem you solve, even life problem.
0: Yes.
1: Another person is there in the studio. Would you like to introduce?
0: Yes, I have a guest, RJ, a guest today, but tomorrow he will own the show. He is none other than Mr. Kiran Kumar, right?
1: Hi, Kiran.
0: No, it's not Kiran Kumar. Okay, so he will introduce himself. Let him introduce
1: mathematics himself. Sir gurtochinattunnaru neeku, am I right?
2: Yes, so hello everyone, hello listeners, ela unnaru andaru. Naa peru RJ Krish, పూర్తి పేరు కృష్ణకాంత్. నన్ను మనకు ఆర్జే జయశ్రీ నన్ను ఎక్స్సిఎం చేసింది, విచ్ ఇస్ ఓకే. ఐ మే బికమ్ వన్ ఈవెన్చువలీ, బట్ మంచి మజా వస్తుంది స్టూడియోలో. సో మీరందరూ వింటూ ఉండండి రెయిన్బో 101.9 FM.
0: We'll fix to KK. That's better.
1: That's really wonderful. Yeah. Introduction of both of you. Thank you so much, Jayashree. And you know what, guys? I would like to play wonderful track. SP Charan sir, badina paata andi. Idi Jayashree kosam andi ee paata. Enjoy.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

ఆదివాసీ వాళ్ళ ఫస్ట్ ట్రాన్స్మిషన్ అండ్ యూనో థ్యాంక్స్ ఫర్ నాతో పాటు మీరు ఉన్నందుకు థ్యాంక్స్ అండి. ఈరోజు ఇంకా కంటిన్యూస్గా మీరు వింటూ ఉండండి. హ్యావ్ ఫన్ ఫ్రూలిక్ అండ్ హ్యాపీనెస్. బయట వర్షం పడే సూచన అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తగు జాగ్రత్తలతో బయలుదేరండి. మూడ్ ఎప్పుడు ఖరాబ్ అయినా రేడియోని ట్యూన్ చేసి వింటే యూ కెన్ హ్యావ్ దట్ ఫన్. 9:59 దాటి

ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తగు జాగ్రత్తలతో బయలుదేరండి. మూడ్ ఎప్పుడు ఖరాబ్ అయినా రేడియోని ట్యూన్ చేసి వింటే యూ కెన్ హ్యావ్ దట్ ఫన్. 9:59 దాటి 30 సెకండ్లు డాట్. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పరీక్షల పేపర్ లీకేజీలు, మాల్ ప్రాక్టీసులను అరికట్టేందుకు కఠిన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో రూపొందించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీజేపీ ప్రతినిధి బృందం చేసిన డిమాండ్ల నేపథ్యంలో వారితో కేంద్ర ప్రభుత్వం నేడు మరో విడత చర్చలు జరపనుంది. తన వీడియోపై స్పందించి సలహాలతో అందించిన అఖండ మద్దతుకు దేశ యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో ఇప్పటివరకు 30 కోట్ల 30 లక్షలకు పైగా వ్యూస్ను దాటింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. అమర్నాథ్ యాత్ర నేటి నుండి పునఃప్రారంభమైంది. జమ్మూలోని భగవతీనగర్ బేస్ క్యాంపు నుంచి తొలివిడతగా జమ్మూ నుంచి బాల్తాల్ బేస్ క్యాంపుకు భక్తులు వెళ్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల సప్లై చైన్కు అంతరాయం కలిగినప్పటికీ దేశంలో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రానివ్వలేదని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఇవాళ తొలి ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాల్లో భక్తులు బారులు తీరారు. హిందూ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఆషాఢమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయిల్ పామ్ సాగు విస్తరణను మరింత పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం బ్యారేజీల భవిష్యత్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వానికి తక్షణమే లేఖ రాయాలని నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రుతుపవన వాతావరణం చురుగ్గా ఉందని, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ ఈరోజు సాయంత్రం హరారేలో జరిగే 2 T20 అంతర్జాతీయ మ్యాచ్లో జింబాబ్వేతో తలపడనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aarnews_hyd ఫాలో అవ్వండి. ఏఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

దేశంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హే, వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
2: బిర్యానీ, కబాబ్స్, హలీమ్. బట్ వెయిట్, దిస్ మోర్.
1: మోర్ దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ. అండ్ వేర్ డు వి టేస్ట్ ఆల్ దిస్?
2: ఆన్ జష్నే హైదరాబాద్, ఎవ్రీ ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.

బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తన వీడియోపై స్పందించి సలహాలతో అందించిన అఖండ మద్దతుకు దేశ యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో ఇప్పటివరకు 30 కోట్ల 30 లక్షలకు పైగా వ్యూస్ని దాటింది. ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీజేపీ ప్రతినిధి బృందం చేసిన డిమాండ్ల నేపథ్యంలో వారితో కేంద్ర ప్రభుత్వం నేడు మరో విడత చర్చలు జరపనుంది. అమర్నాథ్ యాత్ర నేటి నుండి పునఃప్రారంభమైంది. జమ్మూలోని భగవతీనగర్ బేస్ క్యాంపు నుంచి తొలి విడతగా జమ్మూ నుంచి బాల్తాల్ బేస్ క్యాంపుకు భక్తులు వెళ్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల సప్లై చైన్కు అంతరాయం కలిగినప్పటికీ దేశంలో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రానివ్వలేదని కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఇవాళ తొలి ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాల్లో భక్తులు బారులు తీరారు. హిందూ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఆషాఢమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయిల్ పామ్ సాగు విస్తరణను మరింత పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం బ్యారేజీల భవిష్యత్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వానికి తక్షణమే లేఖ రాయాలని నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే తెలంగాణ పోలీసులు సాంకేతికతతో ఎప్పటికప్పుడు ముందుండాలని డీజీపీ సివి ఆనంద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అన్ని సైబర్ భద్రతా ప్రమాణాల్లో రాష్ట్రం అత్యుత్తమ పనితీరు కనబర్చి జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని సాధించేలా అన్ని పోలీసు యూనిట్లు కృషి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఋతుపవన వాతావరణం చురుగ్గా ఉందని, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ ఈరోజు సాయంత్రం హరారేలో జరిగే 2 T20 అంతర్జాతీయ మ్యాచ్లో జింబాబ్వేతో తలపడనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

0: కాస్త వినండి. మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.

0: వచ్చు అని గ్రాంటెడ్గా తీసుకోకుండా దాన్ని వచ్చిన లెవెల్లోనే పెట్టి రాని దాన్ని కూడా వచ్చిన లెవెల్లోకి తెచ్చుకోవాలి. సో ఇవి నేను చెప్పే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే ఫర్హత్ నాజ్. प्रधानमंत्री नरेंद्र मोदी ने अपने वीडियो पर मिली प्रतिक्रिया और सुझावों के लिए देश के युवाओं को धन्यवाद दिया है. श्री मोदी ने युवाओं के जबरदस्त समर्थन के लिए आभार व्यक्त किया.
2: थैंक यू फ्रेंड्स, मेरे जो वीडियो पोस्ट किया था उसको जिस प्रकार से आपने रिस्पॉन्ड

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలాయ్.
1: Hyderabad is a grand buffet.
2: And every dish has a story waiting to be told.
1: Exactly. That's why Jashne Hyderabad is your afternoon treat.
2: From 2 to 3 p.m. every day on FM Rainbow 101.9.
1: It's not just food.
2: It's culture, history and flavor rolled into one.
1: Jashne Hyderabad.

All right, welcome back, listeners. We are listening to FM Rainbow 101.9, and you're listening to the show Namaste, Hello, Adab. And we are just talking about your forever favorite movies. Aapke kya aise evergreen movies hai jo aap bar bar dekhna chahte hain? And wo movie, of course, it can be from any language, English, Hindi, Telugu. And 1 p.m. ko jab hum listeners ko dial in ke liye bulayenge, tab hum aapko yahi sawal puchhenge. So be ready. And tab tak hamari jo thode favorites hai, hum uske bare mein baat karte hain. And Telugu kuda konni manchi movies untai, naaku chaala nachche movies untai Telugu lo. Konni movies ala TV lo raagane em abhyantaram lekunda కంప్లీట్లీ ఎన్నిసార్లు వచ్చినా చూస్తాను అలాంటి మూవీస్. సో కొన్ని మహేష్ బాబు స్టారర్స్ ఉన్నాయి, ఒక్కడు, పోకిరి అతడు, అలాగే మన ఆంధ్ర డెప్యూటీ సీఎం తమ్ముడు హీరో పవన్ కళ్యాణ్ మూవీ కూడా ఖుషి ఒకటి అలాంటిది ఒక మూవీ ఎన్నోసార్లు చూస్తుంటాం. ఒక బాలకృష్ణ మూవీ కూడా నాకు చాలా ఇష్టం. ఇట్స్ అ సూపర్ ఫేవరెట్. దిస్ మూవీ ఈజ్ అ టైమ్లెస్ ఎపిక్. మీకేమైనా

0: सुना है जयश्री?
1: बालयगारी फिल्म्स, इज इट नरसिम्हा नायडू?
0: नरसिम्हा नायडू इज अ फेवरेट?
1: नो, आस्किंग माय फेवरेट.
0: या आई एम चेकिंग इफ यू
1: माय फेवरेट ऑफ बालकृष्ण गारू इज आदित्य 369.
0: यस,
1: देर
0: दैट
1: इज नो
0: इज
1: अदर मूवी
0: एब्सोल्युटली
1: दैट स्टोल माय हार्ट. आदित्य 369, एनी डे आई कैन वॉच इट 100%.
0: Absolutely. In fact, that is exactly what I had in mind. And it's a timeless epic. That the reason why I say is because under different eras you saw, and a long time back they already showed all of that artificial intelligence, and it was so
1: The
0: futuristic, way
1: PPE
0: ahead of its
1: kits.
0: time.
1: You remember Brahmanandam comes in the PPE kit,
0: Absolutely.
1: and when I saw the COVID PPE kits, they were exactly the same.
0: Absolutely.
1: It's like literally, it is a.
0: Mind blowing.
1: Yeah.
0: మైండ్ బ్లోయింగ్ ఆ మూవీ. ఒకవేళ మీరెవరు చూడకపోయి ఉంటే ప్లీజ్ ఆ మూవీ తప్పకుండా చూడండి, ఆదిత్య 369. అందులో ఒక స్టార్ కిడ్ కూడా ఉంటాడు, హీరో తరుణ్. ఎస్ కరెక్ట్. సో సో ఆ మూవీ యాజ్ సచ్ ద స్టోరీ సో గుడ్. ఇట్ టేక్స్ అస్ బ్యాక్ టు శ్రీకృష్ణ దేవరాయ టైమ్స్. ఆ డైమండ్స్ అట్లా స్ట్రీట్లో అమ్మేవారట.
1: బెస్ట్ పార్ట్ క్రిష్, హ్యూమర్ వాజ్
0: యా
1: అమేజింగ్ ఇన్ ద మూవీ. ఒక
0: యా
1: టైం ట్రావెల్ ఉంది, హ్యూమర్ ఉంది, హిస్టారిక్ మూవీ ఉంది,
0: యా
1: అండ్ యాక్షన్ సీక్వెన్సెస్
0: యా
1: ఉంటాయి. దట్స్ జస్ట్ కూల్.
0: బాలయ్య గారు యాక్షన్ అందులో ఎపిక్ అసలు. యాజ్ అ కింగ్,
1: డైలాగ్
0: యాజ్ అ హీరో, ఇట్ వాజ్ బ్రిలియంట్. అండ్ ఐ మీన్ ఇట్స్ అన్ అమేజింగ్ మూవీ విచ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్. మీ అందరూ కూడా కొంచెం తీరిక చేసుకుని వీకెండ్ ఆదిత్య 369 కూడా చూడండి మీరు, ఒకవేళ మీరు చూడకపోయింది ఉంటే. ఇక అతడు, ఐ మీన్ యూజువలీ మూవీస్ అతడు అండ్ దెన్ అతడులో కూడా మంచి డైలాగ్స్ ఉంటాయి, మంచి హ్యూమర్ ఉంటుంది మూవీలో.
1: Absolutely.
0: చాలా సార్లు
1: Athadu is,
0: వేస్తుంటారు మూవీ.
1: yeah, especially the toothpaste scene.
0: యా యా.
1: See, this combination of humor.
0: యా.
1: I am into humor a lot, Krish. So I
0: Nice.
1: watch movies for the story, of course.
0: యా.
1: But secondly, for the comedy.
0: నైస్. మీరు ఒక స్టాండప్ కామెడియన్ విన్నా నేను, అలా తెలిసింది నాకు.
1: చాలా చాలా రోజుల ముందు, అది ఇప్పుడు కాదు, ఇప్పుడు ఓన్లీ సిట్ డౌన్ కామెడియన్ లైఫ్ లో.
0: ఓహో పార్దు, మీరు మీ పట్నం పిల్లలు ఇలానే అయ్యా. నో నైస్, గుడ్. గుడ్ టు నో జయశ్రీ గారు, మీ యు ఆర్ ఇన్ టు హ్యూమర్. ఐఎమ్ ష్యూర్ మీకు ఇలాంటి మూవీస్ నచ్చుతాయి. మీ వాట్ ఈస్ యువర్ మోస్ట్ ఫేవరెట్ హ్యూమరస్ మూవీ దట్ యూ కెన్ రికమెండ్ టు ఆల్ ఆఫ్ ది ఆడియన్స్?
1: Funny movies, there's so many. You can't categorize a movie as funny, because only funny movie theeste adi audience ki antaka nachakapochu. Chala prayogalu jarigayi. Brahmanandam gari tone oka cinema ochindi, only all fun movie, but that didn't work out that well, because people want story as well,
0: yeah,
1: humor as well. So
0: yeah.
1: I have especially few scenes which are really amazing, like others and all
0: others,
1: that.
0: Yeah.
1: But even Venki lo, the train scene.
0: Venki vi chala vaadu. Venki kuda I think Maheshwari, what is that, Malleshwari, my bad.
1: Venkatesh is okay. I'm talking about Raviteja's
0: Venki.
1: Ah,
0: Raviteja's Venki. Yes, yes, of course.
1: Venkatesh's comedy is Malleshwari is amazing.
0: Yes,
1: like,
0: yes. అది
1: yeah.
0: ఇంకా అందులోనే కదా పెళ్లికాని ప్రసాద్ అండ్
1: హీస్ ది ఓన్లీ హీరో క్రిష్ హూ కెన్ టేక్ హ్యూమర్ టు నెక్స్ట్ లెవెల్ రైట్ యు నో ఇస్ సూపర్ గుడ్ హ్యూమర్
0: నైస్ గుడ్ ఇలానే మనం ఇంకొన్ని మూవీస్ డిస్కస్ చేస్తామండి. సో ప్లీజ్ లిసన్ కంటిన్యూ లిసనింగ్ టు రెయిన్బో 101.9 అండ్ విల్ బి బ్యాక్ ఆఫ్టర్ అనదర్ లవ్లీ సాంగ్.
2: వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
3: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
2: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
3: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి, అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
2: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

0: and shows how change or transformation is difficult to achieve, but the persistence of one man or one person can dramatically change things. So always believe in that, and that was one beautiful song. There were more beautiful songs in that movie, like Ye Tara, Wo Tara or Har Tara. एंड अभी आप हमें आरजे जयश्री को भी कुछ मैसेज आया है व्हाट्सएप पे. आरजे जयश्री जी बताइए क्या है आपको.
1: मेरे लिए मैसेज नहीं, मतलब मैसेजेस तो आने ही चाहिए, क्योंकि रेनबो एफएम सिर्फ एक तरफा प्यार, एक तरफा आर्टिंग नहीं होता है. यहाँ पे ना आप मैसेजेस भेजेंगे व्हाट्सएप पे और हम वो पढ़ेंगे. तभी तो हमें पता चले कि रेडियो के उस पार आप हो. तो इकबाल साहब ने मैसेज भेजा है, नमस्ते आरजे जयश्री जी, हैप्पी सैटरडे. एंड उनके फेवरेट मूवी के बारे में उन्होंने बताया एंड उसके गाने की भी रिक्वेस्ट की है. तो बिल्कुल हम प्ले करेंगे, लेकिन चार लाइन्स, हमारे ये चार लाइन्स जो है जो आप भेजते हैं दिल को छू जाते हैं. और फिर ये चार लाइन इकबाल साहब ने भेजे हैं, पढ़कर सुना देती हूँ. तारों को गिनने वाले हम न थे, अकेले गुनगुनाने वाले हम न थे, ये तो आपकी दोस्ती ने आदत लगा दी, वरना किसी को इतना याद करने वाले हम न थे. थैंक यू इकबाल साहब. और बहुत सारे मैसेजेस आए हैं, रिक्वेस्ट आए हैं, हाय हेलो कह रहे हैं, दो दो आरजेज, ये कैसे हो गया, ये पूछ रहे हैं. और दुनिया के हर कोने से मैसेजेस आ रहे हैं. आप भी बिल्कुल मैसेज भेज सकते हैं, 9140-232-3482. ओवर टू यू के.
0: थैंक यू आरजे जयश्री जी, एंड थैंक यू टू ऑल आर लिसनर्स हु आर मैसेजिंग अस. और आप, आपका फॉर एवर फेवरेट, आप हमें मैसेज भी भेज सकते हैं 1 PM से पहले. स्टूडियो क्लॉक में टाइम हुआ 12:43 PM. एंड और एक और कुछ इंग्लिश मूवीज में आपका कौन सी ऐसी फेवरेट है. बिफोर वी प्ले अ स्मॉल स्पॉट एंड देन फॉलोड बाय अ लवली सॉन्ग फ्रॉम जिंदगी मिलेगी ना दोबारा, बट यू कैन टेल मी जयश्री जी आपका.
1: इंग्लिश मूवीज़ में आई थिंक माई फर्स्ट वंडरफुल मूवी दैट आई कॉन्ट फर्गेट इज़ बीथोवन. मैं बहुत छोटी थी. बीथोवन एक ऐसा, एक डॉगी बेस्ड मूवी है. उसके बाद 101 डालमेशियंस, एंड उसके बाद आया मेरा फेवरेट हचीकू एंड देन अ
0: वाह.
1: डॉग्स पर्पस. सो ये मतलब आपको पता है मैं जानवरों से कितना प्यार करती हूँ.
0: हाँ
1: एंड जुरासिक पार्क भी मेरा फेवरेट है, क्योंकि वो भी जानवर. एनीथिंग विद एनिमल्स आई एम आउट देयर. सो आफ्टर दैट अवतार, वेयर देयर इज अ मैन एनिमल यू नो
0: वाह.
1: कॉम्बिनेशन, एंड दैट इज अमेजिंग. सो
0: अवतार सीरीज
1: ये
0: वॉज
1: हो गया.
0: ब्रिलियंट. मेरा अलग सा एक ये है, जो मैं अगर कोई एनिमल मूवी है, मैं आई ट्राई नॉट वॉच इट बिकॉज आई जस्ट कैन नॉट टेक एन एनिमल गेटिंग हर्ट. तो मैं ज़्यादा इमोशनल हो जाता हूँ अगर एनिमल के कोई मूवीज देखने से. बट गुड पर्सपेक्टिव.
2: మీరు అవతార్ గురించి మాట్లాడుకుంటున్నారు, మా తెలుగు క్లాసిక్స్ చాలా ఉన్నాయి.
0: వెల్కమ్ వేణు గారు టు ది షో.
2: ఎస్, ఒక సాగర సంగమం,
0: సాగర సంగమం బ్యూటిఫుల్,
2: స్వాతిముత్యం, స్వాతిముత్యం, కేఎం శంకర్ మూవీస్, రాఘవేంద్రరావు గారి ఫ్రూట్స్, ఫ్లవర్స్, సాంగ్స్, మెలోడీ సాంగ్స్ బోల్డ్ అని ఉన్నాయి. అయితే మస్తీ మజా చేయడానికి నేను వచ్చేసాను 226.
1: ఎస్,
2: డబుల్ కమిట్ మీకు తెలుసా?
1: డబుల్ కమీటా చాలా టేస్టీ ఉంటుంది, అండ్ మీషో డబుల్ కమీటా సూపర్ ఆసమ్ ఉంటుంది.
2: జస్ట్ హైదరాబాద్ లో ఫుడ్ ఫెస్టివల్ అసలు అలా పనిచేస్తూ ఉంటా అనమాట.
1: సూపర్ సూపర్.
2: వినాయక చవితి, దుర్గమ్మ టెంపుల్ అంటే ఇంకా మన మోనాలు అంటే రోడ్ మీద అందరు పంచుతుంటారు కదా ఫుడ్. ఎవ్రీ వన్ ఇక్కడ మంచి ప్రేమలు, పాటల్స్, మాటల్స్, రెయిన్బోలు అలా వచ్చేస్తూ ఉంటాయి.
1: సూపర్. అనర్గళంగా మాట్లాడే వేణు గారు మనతో ఉన్నారు. ఇంకా నాకు మాటలే,
2: గారెలు బోరులు ఎందుకు, నా పేరు వేణువు, వేణు గారు ఎవరు, వేణువు, ఇది వేణు గాన మధురగా ఉంటుంది, వేణు అని పిలిస్తే చాలు.
1: Absolutely, thank you. So, చూసారా, ఉర్రూత లోగించే పాటలతో వచ్చేస్తారు రెండింటికి. కానీ దానికన్నా ముందు మంచి పాటలు వేయడానికి ప్రయత్నిస్తున్నాం నేను ఇంకా ఆర్జే క్రిష్.
3: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్ ఇందులో.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: All right. Hello, everyone. I have a listener on air for our lovely topic today, which is aapka kaun si aise favorite movie hai jo aap baar baar dekhna chahte hain. And mere saath hai ek listener, unse hum baat karenge abhi. Hello.
2: Good afternoon, sir.
1: Good afternoon, sir. Aapka naam bataiye hamare sabhi listeners ko.
2: Narasimha Reddy, Premavati Pet, Rajendra Nagar.
1: Amazing. Narasimha Reddy sir, nice to have you on our show.
3: Narasimha Reddy garu, namaskaram.
2: Namaste, namaste madam. Bagundra madam?
1: Baundi, anta baundi, all good. So yeah, tanu kuda meetho maatladalanukuntundi, but ఓకే, మీరు చెప్పండి మీ ఫేవరెట్ మూవీ ఏంటో చెప్పండి మా అందరికి. మీరు చాలా సార్లు ఏదైతే మూవీ చూస్తారో అది అందరికి చెప్పండి.
2: నేను చాలా సార్లు చూసిన ఫిలిం సార్ భద్రాచలం, తెలుగు సినిమా.
1: ఓకే.
2: అండ్ ఇందులో పాట ఒకటి వస్తుంది, అమరాజ్ సినిమా, నా మూచు పాకేజీ దౌర్బి ఆయతో ముస్కురాకే జియో.
1: ఓకే,
2: ఈ రెండు పాటలు కూడా ఉదయం నేను వాకింగ్ చేసేటప్పుడు వినుకుంటూ వెళ్తాను. నేను వాకింగ్ లో
1: వావ్, ఇట్స్ లైక్ రొటీన్ అయితే మీకు.
2: భద్రాచలం సినిమా అయితే నేను కొన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ చూసినా నేను అది.
1: నైస్, నేను ఇంకా చూడలేదు, సో నేను తప్పకుండా చూస్తాను అది. థ్యాంక్ యూ.
2: నాది నాకు ఇన్స్పైరింగ్. ఆ రెండు పాటలు కూడా నేను మార్నింగ్ వాకింగ్ వెళ్తాప్పుడు వినుకుంటూ వెళ్తాను నేను. అమరాజ్, హిందీ, తెలుగు, భద్రాచలం.
1: ఓకే, గాట్ ఇట్. గుడ్, నైస్ అండి, లవ్లీ టు హియర్ దాట్. అండ్ థ్యాంక్ యూ. భద్రాచలం అనే మూవీ నేను ఇప్పటికి చూడలేదు, సో నేను తప్పకుండా చూస్తాను. హోప్ఫుల్లీ ఆర్ లిసనర్స్ ఆల్సో లిసన్ ఇన్.
2: అమరాజ్ పిక్చర్ కూడా చూడండి కొద్దిగా హిందీలో.
1: అమరాజ్

0: ಇರಾನಿ ಚಾಯ್,
1: ಬನ್ ಮಸ್ಕಾ,
0: ಹೈದರಾಬಾದಿ ಬಿರಿಯಾನಿ,
1: ಟಂಗ್ ದಿ ಕಬಾಬ್,
0: ಕುರ್ಬಾನಿ ಕಾ ಮೀಠಾ,
1: ಶಹದೂದ್ ಮಲಾಯ್.
0: ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಅ ಗ್ರ್ಯಾಂಡ್ ಬಫೆ
1: ಅಂಡ್ ಎವ್ರಿ ಡಿಶ್ ಹ್ಯಾಸ್ ಅ ಸ್ಟೋರಿ ವೇಟಿಂಗ್ ಟು ಬಿ ಟೋಲ್ಡ್.
0: ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ, ದಟ್ಸ್ ವೈ ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಯೋರ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಟ್ರೀಟ್.
1: ಫ್ರಮ್ 2 to 3 PM ಎವ್ರಿ ಡೇ ಆನ್ FM ರೇನ್ಬೋ 101.9.
0: ಇಟ್ಸ್ ನಾಟ್ ಜಸ್ಟ್ ಫುಡ್,
1: ಇಟ್ಸ್ ಕಲ್ಚರ್, ಹಿಸ್ಟ್ರಿ ಅಂಡ್ ಫ್ಲೇವರ್ ರೋಲ್ಡ್ ಇನ್ ಟು ಒನ್.
0: ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್. Okay, hello all, welcome back to the show. Aap sun rahe hain Rainbow 101.9 FM and mere saath ek caller jude hue hain and that caller wants to share his favorite show. Aaj ka topic obviously wo hai jo aapke favorite movie jo bhi hai aap jitne baar dekh sakte hain aap bore nahi honge and aap hamare saath wo share kar lijiye and I have a caller with me now. Hello.
2: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణకాంత్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా?
0: గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు?
2: నేనైతే చాలా బాగున్నాను, సూపర్ కే ఊపర్ అంటారు, అట్లా ఉన్నాను నేను.
0: అమేజింగ్, కొంచెం మీ ఎనర్జీ
2: ఎంట్రీ కూడా చాలా బాగుంది సార్, చాలా బాగుంది.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ అ లాట్ సార్, యువర్ ఎంకరేజ్మెంట్ మీన్స్ అ లాట్.
2: శుభ మధ్యాహ్నం మేడం గారికి.
0: ఎవరికండి?
2: జయశ్రీ మేడం.
0: జయశ్రీ మేడం గారికి కూడా ఎస్, మీ ఆశీర్వాదం ప్లస్ మీ గుడ్ విషెస్ ఎప్పుడు ఉంటాయి. అండ్ షీఈస్ సో హ్యాపీ బిసైడ్ మీ, తను నా పక్కనే ఉన్నారు అండ్ షీఈస్ సో హ్యాపీ టు
2: హియర్ యూ స్పీక్.
0: జయశ్రీ గారు ప్రస్తుతానికి మైక్ లో లేరు, శుభ మధ్యాహ్నం చెప్తున్నారు మీకు.
2: కనీసం 50 సార్లు చూసినా సార్ థియేటర్ లో.
0: ఓకే,
2: ఇంకోటి ఏంటంటే ఆ సినిమా మాత్రం రామకృష్ణ 70 mm లో చూసినంత మజా వేరే.
0: రామకృష్ణ 70 mm ఏ మూవీ అండి, మళ్ళీ చెప్పండి ఒకసారి.
2: షోలే.
0: షోలే, వావ్, ఎస్, షోలే
2: 50 సార్లు థియేటర్ లో చూసాను, టీవీలో కూడా చాలా సార్లు చూసాను. ఎంత బాగుంటుంది చాలా, నాకు చాలా ఇచ్చిన నచ్చిన సినిమా అనమాట.
0: అబ్సల్యూట్లీ అండి.
2: నాకు ఇది మన ఇది ఓ సాంగ్ ఏంటి సార్,

0: చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Hello and welcome back, listeners. Aap sun rahe hain FM Rainbow 101.9. And aaj ka topic aap sabko pata hi hai, your most forever favorite, aapka comfort genre. Aap jo movie baar baar dekh ke bhi bore nahi hote and logon ko saath mein bitha ke bhi movie dekhte hain, aise humne pucha tha. Aur mere saath ek listener jude hue hain and we'll get them on air. Hello.
2: రాధే రాధే, సుకుచేన్ సే రైనా హై తో రాధే రాధే కహనా.
1: Yes, అండి, థ్యాంక్ యూ అండి. ఆప్కా నామ్ బతాయే లిస్నర్స్ కో.
2: మురళి అండి, క్రిషి గారు.
1: Yes,
2: నా పేరు. అయితే అలాగే జేసీ గారికి కూడా రాధే రాధే.
1: Yes.
2: ఇంకోటి ఏంటంటే, ఒక్క సినిమాతో మాత్రం కడుపు నిండదు క్రిషి గారు. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారు అభిలాష తీసుకుందాం, ఉరి శిక్షను అరికట్టారు, ఆ స్టోరీ బాగుంటుంది. మీరు కూడా
1: మెగాస్టార్ గారి మూవీస్ చాలా ఇష్టం. ఆఫ్ కోర్స్ నేను మరీ పాత చూడలేదు, ఐ హావ్ టు అడ్మిట్, బట్ టాగోర్ లాంటి మూవీస్ అయితే నాకు చాలా చాలా ఇష్టం. యా, చెప్పండి.
2: టాగోర్ లో కూడా ఒక అర్థము, అది కూడా మంచి మన కరెక్షన్ కోసం మంచిగా ఉంది. ఇంకోటి ఏంటంటే, యాక్చువల్ గా ఇప్పుడు మణిరత్నం గారికి రోజా తీసుకుందాం. అయితే తను మనకు చెప్పింది ఏంటంటే, ఆమెనేమో భర్త కోసం, అంటే నుటికి మీద సింధూరమే కాదు, నాకు ఇండియా మ్యాప్ లో ఉన్న ముఖంలో ఉన్న కాశ్మీర్ కూడా కావాలని ఆయన అర్థం చెప్పాడు. ఆ పిక్చర్ ఏం తీసుకోదండి. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యంగా త్రీ ఇడియట్స్, సక్సెస్ కి పిచ్చేనాయి, ఎక్సలెన్స్ కి పిచ్చేసే లో. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు మనము క్రిష్ తీసుకుందాం మీ పేరుతో.
1: ఓ yes, I didn't realize I had a movie on my name, huh?
2: ఇంకోటి ఏంటంటే, ఏలియన్స్ మనకు అంత మంచిగా చేస్తుంది అనేది ఒక అర్థాన్ని చూపించింది. ఇంకోటి మీకు కమలాసన్ గారి శుభ సంకల్పం, ప్రేమ అంటే అర్థం ఏంటంటే మనిషి అని చెప్పాడు. ప్రేమను ఏ విధంగా నిరూపించాలంటే మానవత్వంతో అని చెప్పాడు. అయితే ఇంకోటి ఏంటంటే, ఒక్క సినిమా తోటి కడుపు నిండదు క్రిష్ గారు, ఎన్నో ఉన్నాయి ఇలాంటి.
1: కరెక్ట్. సో మీ టాప్ 2 చెప్పండి చాలు, అండ్ అది మేము ఈ వీకెండ్ ప్రయారిటైజ్ చేసి చూడడానికి ట్రై చేస్తాం.
2: నా టాప్ 2 కన్నా ఇంకోటి ఏంటంటే, ఒకటైతే ఒక సాంగ్ ప్లే చేసేయండి, అన్ని వచ్చేస్తాయి అనుకుంటా.
1: Yes, చెప్పండి.
2: ఏంటంటే, జబ్ లైఫ్ అవుట్ ఆఫ్ కంట్రోల్.
1: జబ్ లైఫ్ అవుట్ ఆఫ్ కంట్రోల్, ఐ లవ్ దట్ సాంగ్. Yes,
2: అదేనండి. ఆల్ ఇస్ వెల్ అనుకుందాం, అన్ని వెల్ పిక్చర్స్ అనుకుందాం, అన్ని మంచి సినిమాలే అనుకుందాం, అన్ని మంచి సందేశాలే ఇచ్చినాయి అనుకుందాం.
1: Yes అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ విచారాలు మా అందరికి షేర్ చేసినందుకు. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. నైస్ మూవీస్, లవ్లీ సాంగ్, నేను మీ గురించి ప్లే చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, యూ హ్యావ్ అ గుడ్ డే దెన్ మురళి గారు. థ్యాంక్ యూ.
3: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
4: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
3: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
4: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి, అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
3: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

0: లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: హే, వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
2: బిర్యానీ, కబాబ్స్, హలీం. బట్ వెయిట్, దిస్ మోర్.
1: మోర్ దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ. And where do we taste all these?
2: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
1: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: All right, this is Rainbow FM 101.9. आप सुन रहे हैं मुझे यानी जयश्री को और मेरे साथ क्रिश, आरजे क्रिश. आज आगाज हुआ है उनका शो का एंड बहुत ही खूबसूरती से गाने सब कुछ मतलब ऐसे ऐसे नेविगेट किया है उन्होंने, बहुत मज़ा आया. लेकिन पता है आपको क्या, जब स्टोरी में ट्विस्ट आता है ना, ट्विस्ट में ही मज़ा होता है. तो मेरा शो तो ख़त्म, अभी ट्विस्ट में देश देखिए ना, तेलुगु बात करने की हिम्मत ही नहीं हो रही. ये मेरे सामने बैठे हैं, देश भाषलंदु तेलुगु लेस्सा अंटारु, అంత తీయని తెలుగులో మా కోసం ఇప్పుడు షో చేయడానికి మాతో ఉన్నారు.
3: ఆల్రెడీ
2: ఆకలేస్తుందండి, పొద్దు నుంచి
3: అన్నమాట. మిమ్మల్ని అంతా స్కిప్ చేసే భోజనం టిఫిన్ అంతా కూడా పంపించేసి ఇప్పుడు మంచి భోజనం పెట్టబోతున్నాం మేమంతా.
2: సూపర్.
3: మీరు ఇంకా ఏం చేస్తారు, వెళ్ళి వెళ్తూ మంచి ఇరానీ చాయ్ తాగండి, కప్ లో నలుగురు కలిసేసి బోల్డ్ అని విషయాలు మాట్లాడుకోవచ్చు.
2: తప్పకుండా.
3: ఇప్పుడు ఫుడ్ ఎవరు తినట్లేదు తెలుసా?
2: మరి
3: జోన్ రాట్,
2: జోన్ రాట్, జోన్ మిల్లెట్స్, మిల్లెట్స్ ఆర్ ఈటింగ్ మిల్లెట్స్,
3: స్టైలిష్ ఫుడ్స్ అవన్నీ కూడా. అయినా సరే జొన్న రొట్టె మళ్ళీ పేటెంట్ ఎక్స్ తీసుకుంది అన్నమాట.
2: అబ్సల్యూట్లీ అండి, థింగ్స్ ఆర్ కమింగ్ బ్యాక్.
3: వాళ్ళు చేసిన జొన్న రొట్టె ఇప్పుడు మాత్రం అందరూ తింటున్నారు, అందరూ డయాబెటీస్ అవుతున్నారు కదా. సో అందులో హెల్దీ ఫుడ్ ఇదంతా బాగుంది. కానీ ఇప్పుడు మీరు అందరు వెళ్ళి ఏం చేస్తారు
2: సాటర్డే ఒక్కరోజే?
3: జస్ట్ హైదరాబాద్ వచ్చో నేను చేస్తాను. మీరు బయటకు వెళ్ళి ఫుడ్ తింటూ అండ్ ఈరోజు స్పెషల్
2: మీ షో వింటూ
3: తొలి పండుగ
2: తొలి ఏకాదశి,
3: సో రకరకాల ఫుడ్, అన్ని టెంపుల్స్ వెరీ బిజీ, లార్డ్ గాడ్స్ రిక్వెస్ట్, బోల్డ్ అని కోరికలు,
2: విన్నపాలు
3: ఇవన్నీ ఉంటాయి. హాయిగా క్రిష్ ఏం చేస్తూ ఉంటాడు?
2: క్రిష్ ఏం చేస్తారు ఇప్పుడు సాటర్డే?
4: ఈ రోజు ఇంకా ఫుట్బాల్ ఆడతామో నేను. ఫుట్బాల్ మంచిగా మాకు క్లబ్ ఉంటుంది.
3: ఏం లేదు, ఫుట్బాల్ కన్నా ముందు మంచిగా వెళ్ళి భోజనం చేస్తున్నాను. నేను భోజనం నేను తిండిపోతున్నాండి, తిండిపోత గురించి బోల్డ్ విషయాలు చెప్తుండే. మీరు ఫుట్బాల్ ఆట ఆడుకుంటానంటే ప్లే గ్రౌండ్ లో ఉంటారా?
2: సో వేణు గారు
3: అంటే మనం వేణు రెచ్చిపోవాల్సింది.
2: వేణు గారు షో చేస్తారు, క్రిష్ గారు ఫుట్బాల్ ఆడుకుంటారు, నన్ను ఎవరు ఫుట్బాల్ ఆడకుండా చూసుకుంటాను నేను సాటర్డే రోజు. ఎందుకంటే
3: 100% వేణు అయితే గాలి గాంధర్వం అవుతుంది. నా మాట మౌనంగా కాకుండా చక్కగా వేణుగానంగా పలిపిస్తుంది. 1000 వేణువుల అల్లరితో నేను పలిపిస్తాను. ఈ అబ్బాయి చాలా మంచిది, వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో
2: మీ జీవితం రంగులమయం. సో దిస్ ఇస్ ఆర్జే జయశ్రీ సైనింగ్ ఆఫ్. యాజ్ ఐ ఆల్వేస్ సే, బీ కైండ్ టు యానిమల్స్. యునో ఇట్స్ అ రెయినీ సీజన్, కొంచెం మీ గేట్స్, మీ ఇంటి గేట్స్ కానీ మీ బాల్కనీలో యునో జస్ట్ లెట్ యానిమల్స్ కమ్ ఇన్ ప్లీజ్, బికాస్ అవి ఎటు వెళ్ళలేవు. అండ్ ఇఫ్ యూ గివ్ దట్ సహారా టు దెమ్ and they'll be very thankful throughout their life to you, and be kind to them. And also RJ Krish is right here.
4: Yes, and it was lovely talking to you all listeners. Naaku chaala maza vachindi mee andarito maatladam. Neeku ni stories share chesamu, kani movies discuss chesamu. Ika time vachindi manam movies chuddaniki, and ika time vachindi to call it a day. And it was lovely interacting with you with this. This is RJ Krish signing off. Vintu undandi Rainbow 101.9.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: ರೇನ್ಬೋ 101.9.
1: బాగున్నారా బాగున్నారా నాకు తెలుసు మీరు అందరూ బాగుంటారు ఎందుకంటే ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ప్రతి పండగ ఇంట్లో జాతరలా జరుగుతుంది బోనాలు స్పెషల్ అలా అలా టెంపుల్స్ అన్నీ కూడా వైష్ణవ దేవాలయాలు ఈరోజు బిందాస్గా తొలి ఏకాదశి చేసేసుకున్నారు పేలాల పిండి అంటే స్పెషల్ ఏంటి అది ఏంటా అని ఆలోచిస్తున్నారా థింక్ చేస్తున్నారు కదా నేనే తెలుగింట్లో తులసి మొక్కను కోవెల్లో కొబ్బరి మొక్కను కోనేట్లో కలం మొక్కను ఈవేళ ఇలా పలకరిస్తున్న నేను మీ వేణువు ఈ అబ్బాయి చాలా మంచోడు వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9. అయితే విషయానికి వచ్చేస్తా ఇందాక బోల్డన్ విషయాలు చెప్పాను కదా అవన్నీ రంగరించి వడ్డించి ఇప్పుడు మీకు మంచి విందుగా సెలబ్రేట్ చేస్తున్న జస్ని హైదరాబాద్లో వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9. అయితే ఇంకో విషయం చెప్పాలి హాయిగా మీరు కునుకమ్మ కవిట్లో బందీ అవుతున్నారు కదా నాకు తెలుసు మిమ్మల్ని కొంచెం లేపడం కోసం ఈ బాబు గారికి అంటే నాకు కాదండి అక్కడ చెప్పారు పెళ్లి చూపు అయ్యయ్యో నాకు కాదు అని చెప్పాను మీరు పెళ్లి సంబంధాలు చూడొద్దు ఎస్ 100% పెళ్లి చూపులు సినిమాలో ఇంచో బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేసింది అండ్ సూర్య సంతోష్ కాంబినేషన్లో ఆర్టిస్ట్ అంటే ఈ బాబు గారికి ఏమైంది తెలుసుకోవాలని ఉంది కదా చెప్పనా నేనే చెప్పనా చెప్పను వినిపిస్తాను వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం

0: ఎంవిఎస్
1: ఎస్ సార్
0: ఎస్ విఆర్
2: నేనే సార్
3: గులామలి గజలే పాడవు
4: కథాకళి హసిగ ఆడవు
3: సత్తుబాయి
4: సాయిరంగ
3: సత్యభామా

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మీరు వింటుంది జస్నీ హైదరాబాద్. తొలి ఏకాదశి ప్రత్యేకం ఏంటంటే ఈరోజు స్పెషల్ చాలా ఇళ్లల్లో కానీ టెంపుల్స్లో కానీ పేలాల పిండి మహత్యం ఎక్కువగా తెలుస్తుంటుంది. తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు ఆచారంగా స్వీకరించే పవిత్ర ప్రసాదాల్లో పేలాల పిండి ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది. పేలాల్ని శుభ్రంగా వేయించి మెత్తగా పొడి చేసి భక్తితో నైవేద్యంగా సమర్పిస్తారు. సులభంగా జీర్ణమయ్యే ఈ ప్రసాదం ఉపవాస సమయంలో శక్తిని అందిస్తుందని పెద్దలు చెబుతారు. సాత్విక ఆహారానికి ప్రతీకగా పేలాల పిండిని భావిస్తారు. విష్ణుమూర్తికి భక్తి శ్రద్ధలతో సమర్పించి అనంతరం ప్రసాదంగా స్వీకరిస్తారు. తెలుగు ఇళ్లల్లో తరతరాలుగా కొనసాగుతున్న అందమైన ఆధ్యాత్మిక సాంప్రదాయాలు ఇదొకటి. భక్తి, ఆరోగ్యం, సాంప్రదాయం కలిసిన ప్రసాదంగా పేలాల పిండికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ తొలి ఏకాదశి భక్తితో పేలాల పిండి ప్రసాదాన్ని స్వీకరించి శ్రీ మహావిష్ణు అనుగ్రహం పొందుతారట. విషయం తెలుసుకున్నారు కదా? వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నేనే మీ వేణువు.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నేనే మీ వేణువుతో వింటున్నారు ఈ సమయంలో జస్నీ హైదరాబాద్. హైదరాబాద్లో టిఫిన్ల సందడిని మార్నింగ్ కానీ డే కానీ నైట్ కానీ 3 గంటలకు కానీ ఏ టైంలో కానీ ఎక్కడ పడితే అక్కడ హోటల్స్, రోడ్డు పైన స్ట్రీట్ రెస్టారెంట్స్ ఎక్కడైనా దొరుకుతుంటాయి. హైదరాబాద్ అంటే కేవలం బిర్యానీ మాత్రమే కాదు, ఉదయాన్ని రుచికరంగా మార్చే టిఫిన్లకు కూడా ఈ నగరం పెట్టింది పేరు. ఇడ్లీ, దోశ, పూరి, వడ, ఉప్మా ఇలా ఎన్ని చెప్పుకున్నా పెసరట్టు వడ వరకు ప్రతి టిఫిన్లో ప్రత్యేకమైన రుచి దాగి ఉంటుంది. ఇరాన్ ఛాయ్తో పాటు ఉస్మానియా బిస్కెట్ అయితే ఈ నగరానికి మరో గుర్తింపు. పాత బస్తీ నుంచి హైటెక్ సిటీ వరకు ప్రతి ప్రాంతంలో తమ

అరుదైన టిఫిన్ సెంటర్లు సందడి చేస్తూ ఉంటాయి. తక్కువ ధరలో కడుపు నిండా రుచిగా తినే అవకాశం హైదరాబాద్ టిఫిన్లకు ప్రత్యేకత. ఉదయం వేళలో టిఫిన్ సెంటర్ల వద్ద కనిపించే రద్దీ ఈ నగర ఆహార సంస్కృతికి నిదర్శనం. సాంప్రదాయ రుచులు, కొత్త వెరైటీలు కలిసిన హైదరాబాద్ టిఫిన్లు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. రుచి, సాంప్రదాయం, ఆతిథ్యం కలిసిన హైదరాబాద్ టిఫిన్ల సందడి ప్రతి ఉదయాన్ని ప్రత్యేకంగా మార్చేస్తుంది. అవును కదా, ఇప్పుడు టిఫిన్ల గోల ఎందుకు, పాట వేసేస్తే బాగుంటుంది కదా అని మీ మనసులో థింక్ చేస్తున్నారు కదా. ఎస్, భోజనం చేశారు కాబట్టి ఆకు ఒక్క కంపల్సరిగా ఉంటుంది, అలాగే పాట కూడా రెడీగా ఉంటుంది. ఎంతసేపు అయినా ఎదురు చూస్తారు మీరు కదా, వింటూ ఉన్న 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
1: Really? Tell me.
0: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: मेरा जूता है जापानी ये पटलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी
4: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి BIS నాణ్యతకు నమ్మకానికి హామీ
5: జారీ చేయవారు బ్యూరో of Indian Standards, Hyderabad.
6: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఇప్పటికీ ఫుల్ హౌస్ ఎక్కడ అంటారా, సినిమా థియేటర్ అనుకుంటున్నారా? కాదండి, హైదరాబాద్ ఇరానీ కేఫ్ల మ్యాజిక్ కదనమాట. హైదరాబాద్ నగరానికి ఇరానీ కేఫ్లు ఒక ప్రత్యేక గుర్తింపు. కాలం మారినా కొత్త కేఫ్లు వచ్చినా ఇరానీ కేఫ్ల సందడి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఒక కప్పు ఇరానీ ఛాయ్, బన్ మస్కా లేదా ఉస్మానియా బిస్కెట్తో మొదలయ్యే ఆ అనుభూతి తరాలుగా మారిపోతుంది. ఇక్కడ కేవలం టీ తాగడం కాదు, స్నేహితులతో కబుర్లు చెప్పడానికి, కుటుంబంతో సమయం గడపడానికి చిన్న చిన్న సమావేశాలకు కూడా వస్తుంటారు. తక్కువ ధరలో మంచి రుచి, ఆప్యాయమైన ఆతిథ్యం, పాత హైదరాబాద్ నాటి వాతావరణం కలిసిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. అందుకే కొత్త ట్రెండ్ వచ్చిన హైదరాబాద్ ఇరానీ కేఫ్లకి ఫుల్ హౌస్ బోర్డు మాత్రం ఎప్పుడు తగ్గదు. ఎస్, మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీత

0: సాయంకాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
3: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ July 31, 2026.
2: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
3: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
2: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
4: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. రుచులని కాపాడుతున్న కుటుంబ వారసత్వ వంటకాలు. కొంతమంది అంటుంటారు, ఇది మా ఇంటి వంటకం, ఇది అమ్మమ్మ చేసేది, బామ్మ చేసేది, తరతరాలుగా మా ఇంట్లో ఈ పద్ధతి ప్రకారం ఈ వంట చేస్తారని. హైదరాబాద్లో కొన్ని వంటకాలు కేవలం ఆహారం కాదు, అవి కుటుంబ వారసత్వానికి ప్రతీకలు. తరతరాలుగా ఒకే రుచి, ఒకే నాణ్యతతో కొనసాగుతున్న ఈ వంటకాలు నగర ఆహార సంస్కృతిని సజీవంగా ఉంచుతాయి. ప్రతి కుటుంబానికి ప్రత్యేకమైన మసాలా మిశ్రమం, వంట విధానం, రహస్యమైన చిట్కాలు ఉంటాయి. వాటిని బయటికి చెప్పకుండా వారసులకు మాత్రమే అందిస్తూ ఆ రుచిని కాపాడుతున్నారు. అందుకే దశాబ్దాలు గడిచిన కొన్ని హోటళ్లు, బేకరీలు, ఇరానీ కేఫ్లు, మిఠాయి దుకాణాల్లో అదే పాత రుచి ఇప్పటికీ లభిస్తుంది. ఆ రుచే వారి గుర్తింపు, అదే వారి సంపద. ఒక వంటకం వెనుక ఒక కుటుంబ చరిత్ర ఉంటుంది. ఒక తరం కష్టం, మరో తరం బాధ్యత ఉంటుంది. అందుకే కుటుంబ వారసత్వ వంటకాలు కేవలం కడుపు నింపవు, సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా నిలబెడతాయి. రుచి మారకుండా, సాంప్రదాయం చెదిరిపోకుండా తరతరాలుగా నిలిచే ఈ కుటుంబ వారసత్వ వంటకాలే హైదరాబాద్ ఆహార వైభవానికి నిజమైన గుర్తింపు. ఎస్, 100%. మరొకటి జొన్న రొట్టెతోని అండ్ స్వర్వపిండి, ఇవన్నీ తెలంగాణలో పేటెంట్ అక్షర సాధించబోతున్నాయి. అంటే ఇది బల్ల గుద్దినట్టుగా మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే చేస్తాం, ఇక్కడే రుచిని చూపిస్తాం అంటూ మళ్ళీ రిపీట్ చేస్తున్నారే. రీఎంట్రీ ఇచ్చేసి సూపర్ డూపర్గా హిట్ అవుతున్న సినిమాలు చాలా ఉన్నాయి. అయితే జొన్న రొట్టె కథ ఏంటో మనం తెలుసుకుందాం. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయ్యో. మీరు వింటుంది జాస్ని, హైదరాబాద్లో మీ వేణుతో ఉన్నారు.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರಕು ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರಕು 12 ಕೋಟ್ಲಕು ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నెక్స్ట్ ఏంటంటే జొన్న రొట్టె ఎందుకు మళ్ళీ పాపులర్ అవుతుంది? ఒకప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో నిత్యాహారంగా ఉన్న జొన్న రొట్టె ఇప్పుడు నగరాల్లోనూ మళ్ళీ ఆదరణ పొందుతుంది. ఆరోగ్యకరమైన ఆహారంపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన వల్ల చాలామంది సాంప్రదాయ ధాన్యాల వైపు మొగ్గు చూపుతున్నారు. జొన్నల్లో పీచు, ఖనిజాలు, పోషకాలు సమృద్ధిగా ఉండడంతో పాటు ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవారు తమ ఆహారంలో జొన్న రొట్టెను చేర్చుకుంటున్నారు. తెలంగాణ సాంప్రదాయ రుచికి ప్రతీకగా నిలిచిన జొన్న రొట్టెను ఇప్పుడు రెస్టారెంట్లు, ఫుడ్ ఫెస్టివల్స్, ఇంటి వంటింటిలోనూ ఎక్కువగా చూస్తున్నాం. పాత రుచికి కొత్త గుర్తింపు లభిస్తుండడంతో జొన్న రొట్టె మళ్ళీ అందరి మూనలో చోటు సంపాదించుకుంటుంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమే. మీరు వింటుంది జస్ట్ని హైదరాబాద్ మీ వేణుతో.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులు మయం. తెలంగాణ నేపథ్యంలో అందరికీ బాగా తెలిసింది పచ్చిపులుసు, బెస్ట్ సాంప్రదాయ వంటకం. తెలంగాణ వంటకాల్లో పచ్చిపులుసు ఒక ప్రత్యేకమైన సాంప్రదాయ వంటకం. తక్కువ పదార్థాలతో తక్కువ సమయంలో తయారై ఈ వంటకం రుచిలో మాత్రం ఎంతో గొప్ప.

0: పది. చింతపండు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వంటి సాధారణ పదార్థాలతో తయారే పచ్చిపులుసు సహజమైన రుచిని అందిస్తుంది. వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడంతో పచ్చిపులుసు ఎంతో ఉపయోగపడుతుందని పెద్దలు చెబుతుంటారు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చిపులుసుతో తింటే ఆ రుచి మరింత ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ల కాలంలో కూడా పచ్చిపులుసు తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. సరళత, సాంప్రదాయం, సహజ రుచి కలిసిన పచ్చిపులుసు తెలంగాణ ఇంటి వంటల అసలైన గుర్తింపుగా నిలిచింది. ఎస్, పప్పు కాంబినేషన్లో పచ్చిపులుసు సూపర్ ఆహా అనిపిస్తుంది. అసలు వేడివేడి కాంబినేషన్లో పచ్చిపులుసు వేసుకొని ఏదైనా పికిల్ నంచుకొని తింటే కూడా అంతే ఆహా అని అనాల్సిందే. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.
1: హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ అంశం వ్యవహారంలో రాజీనామా చేశారు. 10 రోజుల వరుస ఘటనలు తనను బాధించాయని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని, యువశక్తే ఈ దేశ అసలైన శక్తి అని పేర్కొన్నారు. యువత భవిష్యత్ కోసమే రాజీనామా చేశానన్న ధర్మేంద్ర ప్రధాన్ దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదన్నారు. అంతకుముందు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు అంటున్నారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్చడం కూడా ఆమోదయోగ్యం కాదని చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాయే విద్యార్థులకు ఆమోదయోగ్యమని రాహుల్ గాంధీ వెల్లడించారు. 2024లోనే ప్రశ్నాపత్రం లీక్పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చట్టం తెచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. 2024 చట్టానికి కేంద్రం సవరణ చేయబోతోందని చెప్పారు. ప్రశ్నాపత్రాలు లీక్ అయితే శిక్షా జరిమానా విధించబోతున్నామన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేశారని రామచంద్రరావు తెలిపారు. హైదరాబాద్లో ఉస్మానియా వర్సిటీ సైన్స్ కళాశాలలో వర్షపు నీటి సంరక్షణపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. జలమండల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. బోర్వెల్ పునరుద్ధరించి రీఛార్జ్ పిట్టును మంత్రి ప్రారంభించారు. ప్రతి సంస్థ ప్రతి ఇంట్లో వర్షపు నీటి సంరక్షణ చేపట్టాలని మంత్రి పొన్నం కోరారు. విద్యార్థుల మహాధర్నాకు సంఘీభావం ప్రకటిస్తున్నామని ఎమ్మెల్సీ కోదండరాం వెల్లడించారు. విద్యార్థులు న్యాయమైన డిమాండ్లు లేవనెత్తారని, పరీక్షలు సక్రమంగా జరిపి భవిష్యత్ కాపాడాలని కోరుతున్నారని చెప్పారు. భవిష్యత్తు ఏమవుతుందనే అయోమయ స్థితిలో విద్యార్థులు ఉన్నారని కోదండరాం తెలిపారు. ఈ సాయంత్రం 5 గంటలకు బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరగనుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలు, నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశంలో విపక్షాల నిరసనలపై చర్చ జరగనుంది. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు సాయంత్రం 4:30 వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో మాట్లాడతారు. ప్రతి రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువకులు ప్రధానమంత్రితో మాట్లాడతారు. రాష్ట్రంలో ఋతుపవన వాతావరణం చురుగ్గా ఉందని, ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVD ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై.

ರೈನ್ಬೋ 101.9. మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఈ సమయంలో మీరు వింటుంది డబుల్ కా మీఠా అన్నమాట. సో ఇంకా ఇక్కడ ఏంటంటే, బోనాలు పండుగ స్పెషల్ వంటకాల గురించి మీకు బాగా తెలుసు. బోనాలు అంటే కేవలం భక్తి ఉత్సాహం మాత్రమే కాదు, ప్రత్యేకమైన ఇంటి వంటకాల పండుగ కూడా. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే ప్రతి వంటకానికి ఒక ఆధ్యాత్మికత, ఒక సాంప్రదాయం ఉంటుంది. బోనాల్లో వండిన అన్నం, బెల్లం, పాయసం, పెరుగన్నం, పులిహోర, చక్కెర పొంగలి వంటి నైవేద్యాలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో బెల్లంతో చేసిన వంటకాలు, మరికొన్ని చోట్ల స్థానిక సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి మంటలు చేయటం, వంటలు చేయటం, అమ్మవారికి సమర్పించి తర్వాత ప్రసాదంగా పంచుకోవడం బోనాల పండుగలో అందమైన ఆనవాయితీ. భక్తి, సాంప్రదాయం, రుచి, ఈ మూడు కలిసిన పండుగే బోనాలు. అందుకే బోనాల స్పెషల్ వంటకాలు కేవలం ఆహారం కాదు, మన సంస్కృతికి ప్రతిబింబం. వర్షం పడితే ముందుగా గుర్తు వచ్చేది ఏంటి? గుర్తు తెచ్చుకోండి. ఈ లోపల పాట వింటూ ఉండండి. రెయిన్బో ఎఫ్ఎం 101.9, మీరు వింటుంది డబుల్ కమీటా.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. చాలామందికి వర్షం పడితే గుర్తొచ్చేది మొక్కజొన్న కంకి అండి. కానీ తొలి ఏకాదశి రోజు కూడా చాలామంది ఉపవాసం ఉన్నవాళ్ళు పేలాల పిండి కానీ మొక్కజొన్నతో చేసినవి కానీ గోధుమతో చేసినవి కానీ పదార్థాలు తింటూ ఉంటారు. లేదంటే పండు పాలు ఇలాంటివి అంటే స్వల్పమైన భోజనం అని చేస్తూ సాత్వికమైన భోజనం చేస్తూ కనిపించేస్తారు. చాలామంది డివోషనల్గా భక్తి పార్వశ్యంతో వైష్ణవాలయం దర్శనం చేసుకొని అక్కడ నైవేద్యం తులసిదళం తీసుకుంటూ ఉంటారు. ఇది మొదటి పండగ హిందువులుగా మా అందరికి తెలిసిన భాష. అయితే రాధా లక్ష్మీనారాయణకి మాత్రం మొక్కజొన్న కంకి అంటే బాగా ఇష్టం. ఎందుకంటే స్వీట్ కార్న్ అని కాకుండా నాటు మొక్కజొన్న కంకులు అండి. వాటిపైన కొంచెం కారం అలా అద్దుకొని కొంచెం ఉప్పు అద్దుకొని, ఇప్పుడు మీరు చెప్తుంటే నోట్లో వాటరింగ్ టెంప్టింగ్గా వచ్చేస్తుంది కదా, ఎస్, దానిపైన సి విటమిన్ లెమన్ని అలా రాస్తే జారిపోతుంది లలలా అనుకుంటూ నోట్లోకి, ఎస్. కొంచెం పంటికి ఎక్సర్సైజ్ అయినా సరే కొంచెం ఎనర్జీ తీసుకొచ్చేస్తుంది, ఎస్. ఏంటంటే చాలామంది ఏదో ఒకటి తినాలి కదంట, మితంగా తింటే చాలండి అమితంగా ప్రేమ వచ్చేస్తుంది. ఎందుకంటే అటు ఒకవైపు భక్తి మరోవైపు ఆరోగ్యం కలబోసిన జీవితమే మందనమాట. అంటే ఈరోజు తొలి ఏకాదశి విష్ణుమూర్తికి చాలా ఇష్టం. లక్ష్మీనారాయణుడు అక్కడ కొలువై ఉంటే అక్కడ రాధలాంటి ప్రేమతత్వం కూడా ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ కాంబినేషన్ సూపర్ డూపర్గా ఇట్టు ఉంటుంది. కొంతమందికి సీతారాముడు అలా పేర్లు సింక్ అవుతాయి. శ్రీనివాసుడు అలివేలి మంగ, లక్ష్మీనారాయణ రాధ, ఇలా పేర్లు కాంబినేషన్గా నిజంగా వాళ్ళని ఏరికోరు తెచ్చి వాళ్ళకే సెలెక్ట్ చేసి పెళ్లి సంబంధాలు చూసి వారినే పెళ్లి చేసుకున్నట్టుగా ఒక కాంబినేషన్ భలే సింక్ అవుతుంది కదా. కొంతమంది అలాంటి మా విలేజ్లో చిన్నప్పుడు అనేవాళ్ళు ఏదైనా నోటి పూత పూస్తే ఇద్దరు పేర్లు సేమ్ ఉంటే అంట, అంటే భీమయ్య భీమన్న, పుల్లమ్మ పుల్లయ్య ఇలాంటి పేర్లు అనుకోండి, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మట్టి కానీ లేదంటే వాళ్ళతో ఇచ్చిన మజ్జిగ కానీ ఇస్తే వెంటనే తగ్గిపోతుంది అని అంటుంటారు. కానీ చాలామంది నేను ఉపవాసం ఉన్నాను నేను ఉపవాసం ఉన్నాను అని స్ట్రెయిన్ తీసుకుంటే బ్రెయిన్ కాస్త హెడ్ఏక్ తీసుకొస్తుంది. లేదు, నేను మంచి సన్నిధిలో ఉన్నాను, దైవ సన్నిధిలో ఉన్నాను, ఆ శ్రీమన్నారాయణ పాదాలు పట్టుకొని ఉన్నాను, ఆయనే శరణాగతి అంటూ గురువుగారి దగ్గరికి ఒక మంచి మెసేజ్ పాస్ చేసామనుకోండి, ఎస్, ఆటోమేటిక్గా అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. కానీ ఈరోజు ఉపవాసం, అబ్బా అన్ని రకాల స్వీట్స్ అండ్ హాట్స్ అన్నీ కనిపించేస్తున్నాయి, ఏం చేయాలి అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ వర్షం పడుతుంటే చాలామంది క్లైమేట్ గుర్తొచ్చేస్తుంది. అది ఏంటంటే ఆ బ్యూటిఫుల్ క్లైమేట్ ఏంటంటే వేడివేడి పకోడీ వేడివేడి బెరుపుకాయ వచ్చి అబ్బబ్బబ్బబ్బా చెప్పక నాయన ఇప్పుడే మాకు లాలాజలం లలలా ఊడిపోతుంది అంటారా. వర్షం మొదలైతే ముందుగా గుర్తొచ్చేది తడి నేల పరిమళం, మట్టి వాసన ఉంటుంది కదా భలే ఉంటుంది, పెట్రోల్ వాసన కూడా బాగుంటుంది. ఆ తర్వాత

వేడివేడి చాయ్, మిరపకాయ బజ్జీ. వేణు రెండుసార్లు ఉదయం మిరపకాయ బజ్జీతో కాంబినేషన్లో తిన్నా రెండుసార్లు మేము చాయ్ తాగాల్సిందని చాలామంది అనుకుంటుంటారు. వాళ్ళకి రెండుసార్లు చాయ్ తాగింది మాత్రం పొద్దు గడవదనుకోండి. భోజనం లేకపోయినా పర్వాలేదు, బిర్యానీ పెట్టపోయినా పర్వాలేదు, ప్రసాదం తినకపోయినా పర్వాలేదు, ఏంటంటే రెండుసార్లు చాయ్ కంపల్సరీ అవసరమైనమాట. పకోడీలు కిటికీ దగ్గర కూర్చొని వారిని ఆస్వాదిస్తూ క్షణాలను మనసుని ఆకట్టుకునేలాగా అలా ప్రకృతిని చూస్తుంటే అక్కడ నెమలి పింఛన్ లాంటి నెమలి అలా పురివి పాడితే ఎలా ఉంటుంది? చిన్నప్పుడు కాగిత పడవలు, వానలు తడుస్తూ చేసిన అల్లరి, పాఠశాల సెలవులు, ఇవన్నీ జ్ఞాపకాలుగా మళ్ళీ కళ్ళ ముందు మొదలుతాయి. రైతుకి ఆశ, ప్రకృతికి కొత్త జీవం, మనసుకు ప్రశాంతత తీసుకొచ్చేది కూడా వర్షమే. ప్రతి ఒక్కరికి వర్షం అంటే ఒక ప్రత్యేకమైన అనుభూతి. కొందరికి ప్రేమ, కొందరికి జ్ఞాపకాలు, మరికొందరికి కుటుంబంతో గడిపే అందమైన సమయం గుర్తొస్తుంది. అందుకే వర్షం కేవలం నీటి చినుకులు కాదు, మనసులోని మధురమైన జ్ఞాపకాల్ని మళ్ళీ తడిపే ఒక అందమైన అనుభూతి. అందుకే శ్రేయస్గా ఉండాలి కదా. శ్రేయ లాంటి మనసు ఉంటే అన్ని వృద్ధి చెందుతుంది, అఖిలం లాంటి ప్రేమ ఉంటే అన్ని అఖిలమైపోతుంటాయి అన్నమాట. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 మొత్తం మీ లైఫ్ రంగులమయం. దోబూచులాటేలరా గోపాల అంటూ ఈ పాట చిత్రగారు పాడిన పాట, ప్రియురాలు పిలిచిన చిత్రం కోసం ఐశ్వర్యరాయ్ కాంబినేషన్లో టబు కాంబినేషన్లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ఒక అబ్బాయికి పెళ్లి చేయాలనుకోండి, ఆ అబ్బాయికి శ్రవణ అని పేరు పెట్టేద్దాం. ఎందుకంటే ఏదో ఒక పేరు పెట్టాలి కదా. నా పేరులో సగం అనుకోండి, వేణు శ్రవణ శ్రవణ. అలాగే పెళ్ళంటే తల మీద చేయి వేసి ఒట్టు పెట్టినా, తాలి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, సన్నికళ్ళు తొక్కినా, సప్తమతులు మెట్టినా, మనసు మనసు కలవడమే మంత్రం పరమార్థం అన్నారు, అదే పెళ్ళి అంటారు. పెళ్ళి అనగానే శ్రావణ మాసం, కార్తీక మాసం, ఇలా ఏదో ఒక మాసం, మాఘమాసం. మాఘమాసం ఎప్పుడు వస్తుందో, వస్తుంది వస్తుంది, రెండు వీపు విమానం అవుతా ముగిస్తా అని ఇంటనక బామ్మ అంటూ ఉండేది. కానీ పెళ్ళనంగా అబ్బాయి బుగ్గల్లో కెంపులు, అమ్మాయి బుగ్గల్లో ముత్యాలు అలా వలకబోస్తూ ఉంటారు. వాళ్ళకేందో ఆ రోజే లక్ష్మీ కళ ఉట్టిపడినట్టుగా అమ్మాయి మీద లక్ష్మీదేవి, ఈయన విష్ణుమూర్తిలాగా ఫీల్ అయిపోతూ, మనం కూడా దేవతామూర్తులు ఆవాహనం చేసి ఆ మండపం అంతా శుభాకాంక్షలతోని అందరూ చెప్తూ ఉంటే, పూలు మండపాలు ఎంత శోభాయమానంగా ఉంటుంది, పట్టు చీరలు రెపరెపలు, అబ్బబ్బబ్బా, ఒక్క చీర 1000 రూపాయల దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 3 లక్షల వరకు కొనేస్తారట. నిజంగా చీరలకు అంత ఖర్చు పెడతారా? మగవాళ్ళకి ప్యాంట్ షర్ట్ వేసి సరిపోలే అంటారు. ఈ మధ్య ఎక్కువగా షేర్వానీస్, శంకు చక్రాలు, అది ఇదని చెప్పేసి చేతులు పట్టుకొని శంకు చక్రాలు వీపుకి భుజానికి, తర్వాత హృదయంలో కనిపించేస్తాయి. హృదయంలో లక్ష్మీదేవి ఉంటుంది సుమి. ఎస్, అలాగే ఇంకా పిండి వంటలకు చెప్పాల్సి అంటే, మన హైదరాబాద్లో జొన్న రొట్టె ఎంత ఫేమస్, మన తెలంగాణలో సర్వపిండి మీకు తెలుసు కదా గిన్నెప్ప అంతే ఫేమస్ అండి. ఉయ్యాల వారు కయ్యాలు తీయకుండా జొన్న రొట్టెలు కాకుండా సర్వపిండి తెస్తే అయ్యో తినని ఫుడ్డా అంటారు ఆంధ్ర వాళ్ళు. కానీ తెలంగాణ వాళ్ళు చేసుకునే ఆ స్టైలు, ఆ ఆనందం ఎలా ఉంటుందండి, ఒక్కొక్క రుచి టేస్టీగా ఉంటుంది. ఇక బిర్యానీ తిన్నా బాగుంటుంది, తర్వాత పిండి వంటలు, స్వీట్స్, రకరకాల పిండి వంటలు, ఇంటి నిండా గుమగుమలాడుతూ శుభాకాంక్షలు. బాగున్నారా పిండి గారు, నగలు ఎక్కడ చేయించారు, ఈ నగలు బాగున్నాయా, అక్కడ చేయించారా, ఓ చేయించండిలే, ఇవి గొప్ప రాధ గొప్ప పోతుందిలే అంటూ ఇల్లంతా శుభ్రంగానే ఉంటుంది. అయినా సరే ఏం చేస్తాం, ఎన్ని ఖర్చు పెట్టినా సరే ఇంకా కావాలి ఇంకా కావాలని పట్టుచేరు బోల్డ్ అనుకుంటూ ఉంటారు. షాపింగ్గా షాపింగ్ షాపింగ్ షాపింగ్ షాపింగ్.

షాపింగ్, తినటానికి కూడా సమయం ఉండదండి. ఒక్కోసారి వాళ్ళు ఇచ్చే జ్యూస్ వాటర్ బాటిల్లో సరిపోతుంది. వాళ్ళని రండి రండి అని కూర్చోబెట్టి ఇంట్లో ఉన్నాయన్ని షాప్లో ఉన్నాయి మొత్తం చూపించేస్తే మొహమాట కొద్దీ ఏదో ఒకటి కొనాలనుకుంటారు. అమ్మా విండో షాపింగ్ మీకు తెలీదా, చాలామంది విండో షాపింగ్ చేస్తూ ఉంటారు, నచ్చితేనే కొనాలి, నచ్చకపోతే నో, అంతే, వెరీ సింపుల్. కానీ సర్వపిండి మాట అంటే కానీ నోరూరుతుంది కదా, తినాల్సిందే. ఈరోజు సర్వపిండి ఎట్లయినా సరే పోతూ పోతూ సుగ్రో ఫుడ్స్లో వెళ్ళి సర్వపిండి ఎందుకు గుర్తొచ్చిందో నాకు తెలియదు, కానీ పెళ్లిలో ఇలా సర్వపిండి. ఒకప్పుడు జహీరాబాదు వికారాబాద్ ఇలా వెళ్తే మీకు అక్కడే జొన్న రొట్టెలు ఎండిపోయిన అప్పడాల్లా ఉన్నాయి పెడతారు, దానికి సాంబార్ కాంబినేషన్ పోస్తారు. ఒక్కొక్క ప్రాంతాలు ఒక్కొక్క ఆచారం ఉంటుంది కదా. అలా కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ ఏలో సర్వపిండి బాగా ఫేమస్గా ఉంటుంది. ఇక ఒకప్పుడు స్నాక్స్ అంటే ఇప్పుడంటే మీకు రకరకాల స్నాక్స్ వచ్చాయి, సమోసా దగ్గర నుంచి రకరకాల చెప్తే బోల్డ్లను ఉన్నాయి లిస్ట్. కానీ ఒకప్పుడు స్నాక్ అంటే మా ఇంట్లో అయినా పేదవారి ఇంట్లో అయినా సర్వపిండి, గిన్నెప్ప అంటారు, సర్వపిండి బాగా ఫేమస్. తెలంగాణ పేటెంట్కి సాధించి అది వరల్డ్ మొత్తం, విశ్వం మొత్తం వ్యాపించిందండి. ఇక పెళ్ళికి వచ్చిన బుట్టలు, గారెలు, గంపలు అన్నీ కూడా సర్వపిండితో నింపేద్దాం. ఏమంటారు, వచ్చిన వారికి అందరికి కూడా నవ్వటానికి, దంతాలకి, చిరునవ్వుకు నవ్వటానికి ఎంతైనా పని పెట్టామనుకోండి, కయ్యాలవారు వియ్యాలైపోయి, వియ్యాలవారు కయ్యాలైపోయి, ఇంకా ఏం చక్క స్నేహం కుదిరిపోయి ఆనందమే ఆనందం. అబ్బా భలే పిండి వంటలు పెట్టారండి, నవ్వులతో ఉంటే భలే ఎక్సర్సైజ్. అసలు ఇంట్లో ఒక గిన్నె తీసి అక్కడ గిన్నె పెట్టరు, కానీ తింటూ ఉంటే ఏవియర్గా లాంటి వాళ్ళు ఎంత చక్కగా తింటూ తింటూ తింటూ తింటూ ఆస్వాదిస్తూ ఆఖరికి సాయంత్రం వరకు నవ్వులేస్తూ ఉంటారు. భలే పెట్టారండి, భలే ఎక్సర్సైజ్గా ఉందండి, దంతాలన్నీ నొప్పులేస్తుండే. దంతాలకి గట్టిగా స్టామినా ఉండాలంటే ఇలాంటి చిరుతిండ్లు, ఆసియాన్ని జోడించే పిండి వంటలు వచ్చేస్తే పెళ్ళిలు ఎంత మధురంగా ఉంటాయి, బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మరి పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం.

0: కాస్త వినండి. మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. రమేష్, సురేష్ అని ఇలా పిలుచుకుంటాం కదా, ఒక యాడ్లా కనిపించేసింది. చాలామంది రోడ్ మీద వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు, చుట్టుపక్కల బోల్డ్ని కట్అవుట్ కనిపిస్తుంటాయి అవి చూస్తూ డ్రైవ్ చేయకుండా. అండ్ తర్వాత మ్యాన్ హోల్స్ ఉంటాయి, వర్షం పడితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. హైదరాబాద్ అంటే మహాసముద్రం కూడా భూమి కిందనే ఉన్నట్టు అనిపించేస్తుంది రోడ్ మీద ట్రాఫిక్ వెళ్తుంటే. సురేష్ గారు వింటున్నారా, రమేష్ గారు వింటున్నారా, అయ్యో ఎల్లేష్ నువ్వు వింటున్నావా, అందరు కలిసి వినాల్సినది ఏంటంటే ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు అనవసరంగా హారన్ మోగించకూడదు, స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు నిదానంగా వెళ్ళాలి, తర్వాత ఊరికినే బ్రేక్స్ వేయకూడదు, ఎందుకంటే మా వెన్నుముక చాలా సెన్సిటివ్గా ఉంటుంది, మెల్లగా వెళ్ళాలి, కుదిపేసినట్టుగా అవ్వకూడదు. ప్రయాణికులు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఫోన్స్ మాట్లాడకూడదు, వీడియో కాల్ చేయకూడదు. తర్వాత చుట్టుపక్కల ఎవరన్నా, హైదరాబాద్ అంటే వెస్ట్రన్ కల్చర్ కూడా ఉంటుంది కాబట్టి మిడ్డీలో చెడ్డీలు వేసుకున్న అమ్మాయిలు చూడకూడదు, ఇలాంటివన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తే హ్యాపీగా ఉంటుంది. అలాగే పొల్యూషన్, అనవసరం చోట హారన్ మోగించకూడదు, అవసరమైన చోట హారన్ మోగించాలి, గ్రీన్ లైట్, ఇలాంటి రూల్స్ అని తెలియదా ఏంటి మాకు, నువ్వు చెప్పాలా ఏంటి. 20 ఇయర్స్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఉంటారు కదా. ఎస్, అయితే ఈ పక్కన పెట్టిందే టాపిక్. ఒక మంచి అంటే ఒక అమ్మాయిని చూస్తే ఎలా ఉంటుంది, అక్కడికే వచ్చేస్తున్నా. ఒక వైష్ణవం చూస్తే ఎలా ఉంటుంది, కాళ్ళకి పారాని, తెల్లటి పావడ. అంటే మీకు గుర్తొస్తుందా అల్లూరు సీతారాం సినిమాలో మరి ఎలా ఉంటుంది హీరోయిన్, వస్తాడు నారాజు ఈరోజు అంటూ ఎదురు చూస్తూ ఉంటుంది అల్లూరు సీతారామరాజు కోసం. మరి చాలామంది అమ్మాయిలు వాళ్ళ హృదయంలో ఉన్న అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటారు, పెళ్ళనంలోనే సిగ్గులు మొగ్గైపోతూ ఉంటారు, అరచేతిలో గోరింట మెరిసిపోతుంటుంది, బుగ్గుల్లో కెంపులు వచ్చేస్తుంది, పట్టుపావడ, వట్ట నిండా నగలు, ఇంకా వడ్డానాలు ఆడపడుచులు వాళ్ళు పలకరింపులు ఉంటుంది, అత్తగారు చేసిన వడ్డాన నడుచుట్టు కనిపిస్తుంటే బెల్ట్ సైజులో కనిపిస్తే కనుచూపులు అందరూ అక్కడే ఉండిపోతాయి, అంతేమంటే నిండా ఆభరణాలు. ఇవన్నీ చూసిన అమ్మాయిని పుత్తడి బొమ్మలా ఉంటుంది కదా. పొత్తడి బొమ్మకి ఇంకా పేరు పెట్టాలా, అదేండి వైష్ణవాన్ని పేరు పెట్టదాం అనుకోండి, ఏదో ఒక పేరు నేను ఇంకా ఆడ చూసి పెట్టాను అనుకోండి, ఆ పేరు తగ్గట్టుగా అమ్మాయి కుందన బొమ్మలా కనిపించు, చిరునవ్వులు నవ్విస్తూ అండ్ సిగ్గులు మొగ్గైపోయి అడ్డుతెరన అలా చూస్తూ అబ్బాయిని చూస్తూ ఆ పెళ్లి మండపంలో శోభాయమానంగా ఉంటుందట. నిజంగా కన్యాదాత ఎందుకు దానం చేస్తారో తెలుసా, ఇటేడు తరాలు అటేడు తరాలు 14 తరాలు చూస్తున్న వాళ్ళు, పెళ్లి మండపంలో ఉన్నవాళ్ళు కన్యాదాత కన్నా స్వీకరించిన వాళ్ళు గొప్పవాళ్ళట. అందుకే ఇక్కడ ఎలా అంటే, జనక మహారాజుకి సాష్టాంగ నమస్కారం చేస్తాడా దశరథ మహారాజు, ఆయన చక్రవర్తి అయినా సరే శ్రీరామనంతరవాణ్ణి కన్నా సరే నేను దానంగా తీసుకోబోతున్నాను మీరు ఇవ్వబోతున్నారన్నట్టుగా జనక మహారాజు ఇచ్చిన గొప్పవారు అనుకుంటారు, మీరు ఇస్తున్నారు మేము తీసుకుంటున్నాం కాదా, అందుకే స్వీకర్తగా ఉన్న వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తారట ఆ సందర్భంలో, ఎందుకంటే పుత్తడి బొమ్మగా కని

పెంచి నవమాసాలు మోసి ఆ తర్వాత విద్యాబుద్ధులు నేర్పించి ఆభరణాలు అలంకరించి వధువుని బంగారు వధువుగా లక్ష్మీదేవిగా అప్పగిస్తున్నప్పుడు ఆ ఇంట్లో వంశం వృద్ధి చెందాలని అభివృద్ధి చెందాలని పాడి పంటలు శత్రువుల నుంచి బారి నుంచి కాపాడుకోవాలని ఇంటిల పాలకి ఆ అప్పగింతలు చేసి ఎన్నో రకాల విద్యాభులు చెప్పి అత్తగారింటి దగ్గరికి వస్తే అత్త ఉన్న కోడలు ఉత్తమురాలు ఓయమ్మా కోడలున్న అత్త గుణవంతురాలు. మీకు తెలుసా పాటని అత్తలేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మ ఇలా పాడతారు. ఇలా కాదు, అత్త ఉన్న కోడలు గుణవంతురాలట. మరి రాధమ్మ ఇంట్లో పెళ్ళంటే ఆషామాషి కాదనుకుంటుంటారా? పెళ్లి తంతువు ఇలా స్టార్ట్ అయితే అలా వెళ్ళిపోతే బాగుంటుందా? అది 5 రోజుల పెళ్ళి, వరుడు కోరిన పెళ్ళి, వధువు కోరని పెళ్ళి అంట. వధువు అసలు వధువు వరుడు చూసుకొని పెళ్ళి. అలాంటి పెళ్ళి మన తెలుగువారి సాంప్రదాయం వరకు తెలుగువారి ఇంట్లో అలా పెళ్ళి కనువిందు చేస్తే ఎంత బాగుంటుంది. ఎస్ యా, మరి పాట ఏమాత్రం ఆలస్యం చేయకుండా వినేద్దామా? వింటూ ఉండండి రెయిన్బో FM 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల్మయం. మీరు వింటుంది డబుల్ కమీటా మీ వేణువుతో.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2360555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: కొందరికి ఉదయం ఇష్టమా అంటే కొందరికి రాత్రి ఇష్టమా అంటారు. అంటే ఏది ఇష్టం? నాకు రాత్రి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వేసవిలో ఆరుబయట పడుకొని పట్టె మంచం మీద అలా వాలిపోయి ఆ చందమామను చూస్తూ అక్కడున్న సనజాతీగలోంచి వచ్చే మల్లెల వాసన, సనజాతీగ మల్లెల వాసన ఏంటంటే మల్లెపూలు కూడా ఉన్నాయనుకోండి, మీరు మరీ అలా ప్రశ్నించకండే, అలా పూల వాసన ఆశ్వసిస్తూ కొబ్బరి చెట్ల చాట్లోంచి వచ్చే గాలిని ఎంత బాగుంటుందో కదా. ఇక్కడ రింగరాజు తర్వాతకి శైలజ మెసేజ్ చేశారు ఏంటంటే, రోజులో ప్రతి సమయానికి తనదైన అందం ఉంటుందట. ఉదయం కొత్త ఆశలు కొత్త ఉత్సాహంతో ప్రారంభమైతే రాత్రి రోజంతా జరిగిన అనుభవాల్ని గుర్తు చేసుకునే ప్రశాంత సమయంగా మారుతుందట. ఉదయాన్ని ఇష్టపడేవారు సూర్యోదయం, చల్లని గాలి, కొత్త ప్రారంభాలను ఆస్వాదిస్తారు. రాత్రిని ఇష్టపడేవారు నిశ్శబ్దం, ప్రశాంతత, తమకు నచ్చిన పనులు చేసుకునే సమయాన్ని ప్రేమిస్తారు. కొంతమందికి ఉదయం ఉత్సాహానికి ప్రతీక అయితే మరికొందరికి రాత్రి సృజనాత్మక ఆలోచనలకు వేదిక అవుతుంది. ఏది ఇష్టమైనా ఆ సమయం మనసుకు ఆనందాన్ని ఇవ్వడమే ముఖ్యం. మరి మీకేమి ఇష్టం? కొత్త ఆశలతో నిన్న ఉదయమా లేక ప్రశాంతమైన రాత్రియా? ఆడవాళ్ళకి రాత్రి అంటే ఇష్టం, మగవాళ్ళకి ఉదయం అంటే ఇష్టం. ఎందుకంటే కష్టపడాలి కాబట్టి. లింగరాజు కష్టపడే వ్యక్తి కాబట్టి ఉదయం అంటే ఇష్టం. సూర్యోదయాన్ని చూడాలి, వేకు కావాలి, పని కావాలి, కష్టపడాలి, 4 కాసులు దైవాలి. అదే సాయంత్రం అయితే మల్లెల జాజులు అల్లుకోవాలి, వచ్చిన శ్రీవారికి చక్కగా భోజనం పెట్టాలి, తర్వాత పిల్ల పాపల్ని చక్కగా బుజ్జగించాలి, లాలించాలి, పాలించాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి శైలజకి రాత్రి అంటే ఇష్టం. కానీ చాలామంది ట్యాంక్ బండ్ చూసినట్టుదే రాత్రి శోభాయమానంగా ఉంటుంది, సచివాలయం, పలకనమ్మ ప్యాలెస్, హైదరాబాద్ మొత్తం కూడా రాత్రి సమయంలో దీపకాంత వెలుగులతో ఆహా చూడడానికి 2 కళ్ళు చాలవా అన్నట్టుగా ఉంటాయి. మరి ఉదయం పూట సూర్యుడు ఒక్కడు చాలండి, సింహం లాంటి వాడు, అందుకోసం ఆ సూర్యోదయం వస్తే ఆ ప్రతిబింబం చూస్తుంటే ఎంత బాగుంటుంది. అలాగే ఉదయం వేళ, మలసంజు వేళ, తులసంజు వేళగా సూర్యబింబం చూస్తుంటే చంద్రబింబంలా కన్నా కూడా ఆ వెలుగులో ఇంత అద్భుతంగా కనిపిస్తాడు. ఎర్రని కాంతిలాగా శ్రీమూర్తి పెట్టుకునే నుదుట కుంకులా అనిపించేస్తుంటది. ఆ వెలుగే కాస్త చంద్రుని తగిలి పౌర్ణమిలా వస్తుంది. మరి పౌర్ణమి రాబోతుంది 29వ తారీఖు. అది తర్వాత ఆ రోజు గురువులకి పూజ చేస్తూ ఉంటారు, తర్వాత గురు పౌర్ణమి అంటూ ఉంటారు. ఇలా ఆ పౌర్ణమి రోజు గురువులు సంబంధించిన వ్యక్తులకి ఎవరైతే ముఖే ముఖే సరస్వతి అంటారు కదా, ప్రతి ముఖంలో దాగి ఉన్నవాళ్ళు, ఏదో ఒకటి నేర్చుకున్న వాళ్ళు, ఆ చెల్లైనా అక్కైనా పిన్నైనా బాబాయ్ అయినా గురువుగా సంబోధన అంటే ప్రతి ఒక్కరిలో గురువుగాని భావించుకున్న ప్రతి ఒక్కరిని కూడా మనం ఆ రోజు గౌరవించుకుంటాం, అదే గురు పౌర్ణమి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఆలుమగులు అల్లుకున్న అనుబంధ గోపురం కాబట్టి ఆ లింగరాజు అండ్ శైలజ గారి కోసం రాజ్ కుమార్, శోభన్ బాబు అండ్ తర్వాత జయసుధ గారు నటించిన బ్యూటిఫుల్ ట్రాక్, ప్రతి పెళ్లిలో ప్రతి పుస్తకంలో మీకు ఈ ఆల్బంలో ఈ సాంగ్ కనిపిస్తుంది. సుశీల గారు, బాలుగారు పాడిన పాట జానకి కలగనలేదు ఆనాడు. ఇది ప్రతి ఒక్కరికండి, ఒకరి కాదు, ఆ లక్ష్మీనారాయణ ఉద్దేశించి, రాధమ్మను ఉద్దేశించి, ఎవరైతే శివపార్వతులు ఉద్దేశించి, ఎవరినైతే సీతారాముడిగా ఎవరైతే కొలుస్తూ ఉంటారో, స్ఫూర్తిదాయక ఉంటారో, అలాంటి వారిని ఆదర్శప్రాయంగా జంటను ఉద్దేశించి పాడుకునే పాట, పెళ్లి ప్రాంగంలో పాడుకునే పాట. ప్రతి పెళ్లిలో ఇది వినిపించకుండా ఉండదన్నమాట. ఇదొక అద్భుతమైన పాట గురించి చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే రాజ్ కుమార్ చిత్రంలో శోభన్ బాబు, జయసుధ అంత అద్భుతంగా అందంగా కనిపిస్తారు, అంతే అద్భుతంగా బాలు గారు, సుశీల గారు పాడిన పాట మీకోసం.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. రెయిన్బో న్యూస్ హెడ్లైన్స్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ అంశం వ్యవహారంలో రాజీనామా చేశారు. 10 రోజుల వర్ష ఘటనలు తనను బాధించాయని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని, యువశక్తే ఈ దేశ అసలైన శక్తి అని పేర్కొన్నారు. యువత్ భవిష్యత్తు కోసమే రాజీనామా చేశానన్న ధర్మేంద్ర ప్రధాన్ దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదన్నారు. ఈవేళ తొలి ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా వైష్ణవ దేవాలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలు చేసుకుంటున్నారు. ఈరోజు ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్రమైన రోజు భక్తి, కరుణ, శాశ్వత సందేశానికి సంబంధించిందని మోదీ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాల కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు భద్రత ఆందోళన రీత్యా వరుసగా 6 రోజుల పాటు నిలిచిపోయిన శ్రీ మాతా వైష్ణోదేవి యాత్ర నేడు తిరిగి ప్రారంభమైంది. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జి ఘటన, కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా నేడు హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 6:30 పీపుల్స్ ప్లాజా నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఈ నిరసన కార్యక్రమం సాగనుంది. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొనున్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలందన్న అసత్య ప్రచారాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ వద్ద ఉన్న ఆధారాల ప్రకారం ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారమని, ప్రజలు వీటిని నమ్మవద్దని స్పష్టతనిచ్చారు. ఇవాళ తొలి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. హిందూ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఆషాఢమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఐటీ రంగంలో మానవ ఉద్యోగాలను భర్తీ చేస్తుందనే నిరంతర భయాల కారణంగా ప్రజలు ఏఏ రంగంపై విశ్వాసం కోల్పోతున్నారని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదిల్లా పేర్కొన్నారు. వారి విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే కొన్ని చర్యలు తీసుకోక తప్పదని వ్యాఖ్యానించారు. సచివాలయంలో మిషన్ భగీరథ మంచినీటి సరఫరాపై మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. సింగూరు, పాలేరులో నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ రాబోయే 100 రోజులకు తాగునీటి సమస్య రాకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. ప్రతిరోజు నీటి మట్టాలను పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ರೈನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. అండ్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది స్నాక్ టైం అనమాట. స్నాక్ టైం అంటే మీకు అందరూ తెలుసు కదా, ఈవినింగ్ మధ్యాహ్నం రాత్రి పగలు ఏ టైంలో రోజుకి 4 times తింటూ ఉంటాం కదా. ఎస్, మధ్యలో ఎవరైనా స్నాక్స్ ఇచ్చినా తింటూ ఉంటాం, కానీ స్నాక్ టైం అని మేము పెట్టుకున్నాము. ఇది 4 to 5 టైం అనమాట. ఇందులో ఏంటంటే ఫిల్మ్ సాంగ్స్ అప్డేట్స్ ఉంటాయి. ఈ మధ్య చెన్నై లవ్ స్టోరీ కిరణ్ అబ్బవరం కాంబినేషన్లో ఒక సినిమా వచ్చేసింది, గౌరీ ప్రియ కాంబినేషన్లో. అమ్మాయి కూడా బాగుంది, కుందన బొమ్మలా ఉందని మెగాస్టార్ చిరంజీవి గారు అన్నారు. ఇంకా అంతే, అమ్మాయికి డేట్స్ బిజీ అయిపోతాయి. ఈ స్టోరీ సినిమా చాలా బాగుంది అంట. అయితే నెక్స్ట్ ఆకుల వెంకటేశ్వర గారు, పద్మావతి గారు ఖమ్మం నుంచి అడుగుతున్నారు, మల్లీశ్వరి సాయిబాబు గారు అడుగుతున్నారు. బ్యూటిఫుల్ సాంగ్ ఏంటంటే, ఈరోజు తొలి ఏకాదశి కదా, మాకు భక్తి పార్వసం అంటే చాలా ఇష్టం అని అంటూ అల్లరి పిల్లల సినిమాలో ఇంచి శ్రీచక్ర శుభ నివాస బాలుగారు సుశీల గారు పాడిన పాట. ఈ పాట సూపర్గా ఉంటుంది. భక్తి అంటే ఈ పాటలో కనిపించేశాడు, శ్రీనివాసుడు అంటే కలియుగదేమంటే ఈ పాటలో కనిపించేశాడు. సప్త సముద్రాలు దాటైన మన భారతదేశంలోకి వచ్చి మన శ్రీనివాసం దర్శించుకుంటున్నారంటే గొప్ప విషయమే కదా. కలియుగదేవ్ వెంకటేశ్వామి లోక కళ్యాణం కోసం మన నిత్య కళ్యాణం పచ్చదోరణంలా ఉంటున్న శ్రీనివాసుడికి నమో నమః పలుకుతూ, మరి పద్మావతి గారు, వెంకటేశ్వర గారు, మల్లేశ్వర గారు, సాయిబాబు గారు అడిగిన పాట ఇప్పుడు ప్లే చేస్తాం. మీరు కూడా కోరుకున్న పాట అడగాలంటే వాట్సాప్ చేయండి. వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నేనే మీ వేణువు.

0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. నెక్స్ట్ నాకు మెసేజ్ చేశారు సాయిబాబా మల్లీశ్వరి గారి కోసం అంట. పూసింది పూసింది పున్నాగా, ఊసంత నవ్వింది నీలాగా. అలాగే అఖిల్ శ్రేయ కోసం, వైష్ణవి శ్రవణ్ కోసం అడుగుతున్న పాట జై చిరంజీవ చిత్రంలో ఇంచి ఒక పాట ప్లే చేయండి అడుగుతారు. మానవుడు దానవుడు సినిమాలో ఇంచి పాట ప్లే చేయండి అడుగుతున్నారు. సో అన్ని పాటలు ఒకేసారి రావు కాబట్టి మూసపేట మహబూబ్నగర్ జిల్లా ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డూ బాబా, మూసపేట నరేష్ గ్రామ ప్రజలు. సో ఇదంతా మెసేజ్ రెడీగా పెట్టుకుంటారు కదా మీరు, ప్రతిదానికి ఇలా పోస్ట్ చేస్తూ ఉంటారేమో నాకు తెలిసి సాంగ్ అనగానే. హాయ్, గుడ్ ఈవినింగ్ వేణు గారు. యాస్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. తొలియే కదా శుభాకాంక్షలు. ఉపవాసం మీరు, ఆవకాయ పులిహోర అంటూ చెప్పకండి. జై శ్రీమన్నారాయణ. వావ్, సూపర్ మెసేజ్ పెట్టారు. యా, మేము అలాంటిదే చెప్పమండి. ఈరోజు ఉపవాసం ఉన్న వాళ్ళకి చక్కగా ఉపవాసమే ఉండి ఉంటారు. ప్రోగ్రామ్ చాలా బాగుంటున్నాయి సార్, సార్ని బ్యాడ్ ల్యాక్. నేను డీడీ ఫ్రీ ఎడిషన్ మీకు ఆల్రెడీ చెప్పానండి. సో నెట్వర్క్ వాళ్ళు ఇష్యూ చేస్తారు, శాటిలైట్ ద్వారా పంపించేస్తారు, నో ప్రాబ్లం. ఇక చెన్నై లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రేమ, భావోద్వేగాలు, సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయన్నమాట. సో వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state. మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 2009 లైఫ్ రంగులమయం. జననాయకుడు అనే సినిమా వచ్చేసింది. విజయ్ అండ్ పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో రూపొందిన యాక్షన్ డ్రామా, రాజకీయాలు, భావోద్వేగాలు, భారీ యాక్షన్ అంశాలతో ప్రేక్షణ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుందన్నమాట. దినేష్ మానవుడు దానవుడు సినిమాలో ఇంచి అండ్ బ్యూటిఫుల్ సాంగ్ మీరు అడిగారు, నేను ప్లే చేశాను. ఇంకా ఏంటంటే బాలుగారిని గుర్తు చేస్తున్నారు అన్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ తర్వాత మీ పేరు తెలియదు కానీ గాడ్ బ్లెస్ యూ అన్నారు. ఓకే, బ్లెస్ చేశారు, చాలా సంతోషం. లింగరాజు అడుగుతున్నారు, నమో వెంకటేశ, ఓ నమో తిరుమలేశ ఘంటసాల గారి సాంగ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యూటిఫుల్ ట్రాక్స్ మీరు అందరూ అడుగుతున్నారు. తర్వాత ఇంకా ఎవరు అంటే రఘు, చిట్టి, వంశీ, చేతన్, అహల్య, వీణ, రాగిణి అడుగుతున్న పాట. సో మా సేర్ చిత్రంలో ఇంచి మాస్టారు మాస్టారులోని ఒకటి, పెళ్లి చిత్రంలో ఇంచి జాబిలమ్మ నీకు అంత కోపమా, ఈ రెండు పాటలు బ్యాక్ టు బ్యాక్ మీకు వచ్చేస్తాయి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. నెక్స్ట్ ఎవడు మూవీలో నుంచి అడుగుతున్నారు, మూసపేట మహునార్ డిస్ట్రిక్ట్ నీ జతగా అంటూ. తర్వాత రుద్రవీణ సినిమాలో నుంచి అడుగుతున్న అక్షయ్ కెన్ని అడుగుతున్నారు తరలి రాధా తనే వసంతం అంటే పాటలు బ్యాక్ టు బ్యాక్ మీకు వచ్చేస్తా. వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. అయితే సినిమా నేపథ్యం కాబట్టి స్నాక్స్ టైం కాబట్టి మనం కాగితం పడవల గురించి మాట్లాడుకుందాం. ఇది వర్షం వచ్చినప్పుడు పిల్లలందరూ చేసే పని, చిన్నప్పుడు నేను కూడా చేశాను. హృదయమైన ప్రేమికతో పాటు జీవితంలోని భావోద్వేగాలను చూపించే డ్రామా ఇది. జూలై 24 విడుదలై కుటుంబ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఒక కోర్టు కేసు అంటే ఒక కోర్టు కేసు చుట్టూ తిరిగే ఈ డ్రామా ఉత్కంఠభరితమైన కథనం ప్రకారం ఆకర్షణ, న్యాయం, నిజం మధ్య జరిగే పోరాటం చూపిస్తుంది. ఇంకా ఇరుముడి రవితేజ ప్రధాన పాత్ర రూపొందిన ఈ చిత్రం యాక్షన్ డ్రామా అంశాలతో తెరకెక్కింది. భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తూ కథ సాగుతుంది. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: ರೈನ್ಬೋ 101.9.
1: మీరు విన్నాను రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ ఫర్ అంగుళమయం. కర్నూలు జిల్లా మంత్రాలయం తాలూకా కోస్గి మండలం జుమ్మాలదిన్న విలేజ్ పంచర్షాప్ జలీల్. ఎంత పొడుగు అడ్రస్, నేను ఇంటికి డైరెక్ట్గా వచ్చేయచ్చు. దొంగాట మూవీ నుంచి స్వప్నాల వెంట స్వర్గాలు దాటని సాంగ్ వినిపించండి సార్. ఈ సాంగ్ మీకే అంకితం చేస్తున్నాను. ఎందుకు, ఎందుకంటే వీలైనంత తొందరగా మీ ఎఫ్ఎంని డిడి ఫ్రీ డిష్లో యాడ్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మా అధికారులకి సూచన వెళ్ళిపోతుంది. ఎందుకంటే 5 గంటల వరకే మాకు వస్తుంది, ఎఫ్ఎం తర్వాత రాదు. అందుకోసం ప్లీజ్ సార్ తొందరగా ప్లే చేయరు అని అర్థం చేసుకోరు. ఒకరి తర్వాత ఒకటి ప్లే చేస్తున్నాను, అన్నీ ఒకేసారి అంటే ఎలా వింటారు కదా. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో, మీ లైఫ్ రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీటి పరీక్షల అక్రమాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. యువత ఆకాంక్షలను గౌరవిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన రాజీనామా లేఖను సమర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే సిబిఐ దర్యాప్తునకు ఆదేశించిందని, వచ్చే ఏడాది నుండి అక్రమాలను అరికట్టేందుకు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై కాక్రోచ్ జనతా పార్టీ నేతలు జంతర్ మంతర్ వద్ద హర్షం వ్యక్తం చేశారు. విజయం విద్యార్థులందరిదని పేర్కొన్నారు. ఈ పోరాటంలో విద్యార్థులు విజయం సాధించారని, ప్రజాస్వామ్యం అంటే ఇదే అని చెప్పారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు ఉద్యమం ఆగదని, మాకు రాజకీయాలు అనవసరమని తెలిపారు. బీజేపీ నేతలకు దేశమే ఫస్ట్ అని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ధర్మేంద్ర దశాబ్దాలుగా ప్రజాసభలో ఉన్నారని, మోదీ ప్రభుత్వంలో ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. మోదీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం అంటే ప్రజాభిప్రాయాన్ని

ఆడించడమేనని పేర్కొన్నారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందనేది కేవలం తప్పుడు ప్రచారమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత 2.5 ఏళ్ల ప్రజాప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ 15 నుంచి 20% వృద్ధి సాధించిందని, ప్లాట్ల విక్రయాలు 40% పెరిగాయని తెలిపారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నమోదైన డాక్యుమెంట్ల సంఖ్య దీనికి నిదర్శనమన్నారు. ఉజ్జయిని మహాకాళి ఆషాఢ జాతర మహోత్సవాలకు ప్రభుత్వం వివిధ శాఖలు విస్తృతంగా ఏర్పాట్లు చేశాయని ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి తెలిపారు. భక్తుల కోసం వైద్య శిబిరాలు, తాగునీటి సౌకర్యం, పోలీసు బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు. 2వ తేదీన బోనాల పూజలు, ముఖ్యమంత్రి పట్టు వస్త్రాల సమర్పణ, 3వ తేదీన రంగం గజవాహన ఊరేగింపు నిర్వహించినట్లు పేర్కొన్నారు. రేపటి నుంచి 30వ తేదీ వరకు హైదరాబాద్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఇదే సమయంలో తెలంగాణలోని ఉత్తర, పశ్చిమ, తూర్పు జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఐఎండీఏలో అలర్ట్ జారీ చేసింది. జింబాబ్వేపై తొలి టీ20 మ్యాచ్లో ఘన విజయం సాధించిన భారత జట్టు అదే జోరుతో 2వ టీ20లో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో ఈ మ్యాచ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. జింబాబ్వే జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ANDRET_ANDERSCORE ఫాలో అండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశం వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నెక్స్ట్ షోకి రెడీగా అయిపోతుంది, ఎందుకంటే మేము అంత స్పాంటనిటీగా అంత డెడికేషన్గా రెడీగా ఉంటాం ఆర్జెస్. మీరు కూడా నాకు తెలుసు, పూజ అయినా సరే మా పాటలు మాటల కోసం ఎదురు చూస్తూనే ఉంటుంటారు, ఎందుకంటే కాలర్ షో ఉంటుంది, చక్కని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తొలి ఏకాదశి పేలాల పిండితో పాటు ప్రసాదాలు నైవేద్యాలు ఆహా అనుకునే వాళ్ళు కొంతమంది, కొంతమంది ఉపవాసం ఉండి రేపు ద్వాదశి భోజనం చేసేవాళ్ళు మరికొంతమంది. నిజంగా ఆ రోజు ఇంటికి వస్తే శ్రీ మహావిష్ణువు ఇంటికి వచ్చినట్టుగా, అంటే లక్ష్మీదేవి రావా అంటారు, అదేనండి లక్ష్మీనారాయణులు ఇద్దరు ఇంటికి వచ్చినట్టుగా ఫీల్ అయ్యి చక్కని భోజనం పెడతారు. వైష్ణవ భోజనం తినండి, హాయిగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ మీసాల పిల్ల మనం చిక్రి అనే పాట రెండు ప్లే చేసుకుని తాజా ట్యూన్స్లో. నెక్స్ట్ లెనిన్ సినిమా ఈ మధ్య హిట్ అయింది కదా, ఎస్ అయ్యగారు అంటున్నారట అందరూ అబ్బాయిని, అఖిల్ని. అసలు అఖిల్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ నిఖిత అనే పేరు పెట్టుకుందాం అనుకున్నారట, ఎందుకంటే అమ్మాయిగా పుడతారని అమెరికాలో ఎవరో చెప్పారట డాక్టర్. మన ముందు ఇక్కడ చెప్పర్లేండి, కేసు పెట్టేస్తారు, అక్కడ చెప్పేస్తారు. అయితే ఆ నిఖిత కాస్త అఖిల్ అయిపోయాడు సిసింద్రి. అలాగే ఇప్పుడు మంచి సినిమా హిట్ కొట్టాడు, బాగా పండ జరుగుకుంటుంది అఖిల్ అని వారి ఇంట్లో. వారెవ్వా వారెవ్వా అంటే పాట. అలాగే లవ్ స్టోరీ మీకు తెలుసుగా, ఇందులో నా గొంతు వాడారు మీకు తెలుసా? ఎస్, మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నేను మీ వేణు, ఈ అబ్బాయి చాలా మంచుడు అనే వాయిస్ వస్తుంది, ఎందుకంటే ఇందులో అక్కినేని నాగ చైతన్య నిద్ర నుంచి లేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు రేడియోలో వాయిస్ నాది వస్తుంది. ఇది నాకు తెలియదు సినిమా నేను కూర్చో మా కోఆర్జెస్ ఉంటుంది, ఏ నీ వాయిస్ వాడారని చెప్పేసి అంటే సినిమా మరీ రీవైండ్ చేసుకుని మరీ కట్ చేసి మరీ నాకు ఇచ్చారు, నాకు మెమరీ అనమాట. అందుకే సారంగ దర్య మంగ్లీ పాడిన పాట జానపద స్టైల్లో ఉంటుంది. ఇందులో హీరోయిన్ అద్భుత అంత అద్భుతంగా డాన్స్ చేసింది. నెక్స్ట్ ఇంకోటి వస్తుంది డిఎస్పి కాంబినేషన్లో వచ్చిన రంగస్థాన మూవీలోంచి, ఎంత చక్కగున్నావి అంటూ ఈ పాట. ఇంకా పుష్ప మీకు తెలుసు కదా, పుష్పలో రెండు పుష్పాలు ఉన్నాయి, ఆ పుష్పాల నుంచి సాంగ్లు వచ్చేస్తాయి. వీటన్ని కాంబినేషన్లో భానుప్రియ అంటే భానుప్రియ అండి, ఎక్కడున్నా ఎవరిగ్రీన్గా ఉంటుంది. స్వర్ణకమలం దగ్గర నుంచి నేను ఫిదా అయిపోయి, అలా ప్రతి సినిమాలో తన అందమైన కళ్ళు వాళ్ళ జడ చక్కని నడుము చూపిస్తూ, అండ్ పెదరాయుడు సినిమాలో భావవి నువ్వు భామని నేను అంటే ఈ పాటలు కూడా మీకు వరుసగా వచ్చేస్తాయి. వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నేనే మీ వేణువు.

0: ಚಲೆಗಾ ಹುಂದಿ ದುಪ್ಪಟಿ ಕಪ್ಪಂಡ್ರ
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರಕು ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರಕು 12 ಕೋಟ್ಲಕು ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಂಚಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
2: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
3: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
4: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
2: History,
3: art,
2: literature, tourism,
3: cinema,
2: culture, all woven together in one vibrant hour. Telangana,
3: the voice of our home state.

0: కాస్త వినండి. మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telangana, where Telangana lives on radio.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మరో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ పెదరాడి మూవీ నుంచి, సింహాద్రి మూవీ నుంచి బావ నువ్వు అంటూ నన్నెద సినిమా కొంటూ వస్తుంది. అండ్ ఈరోజు మీకు దగ్గర నుంచి సెలవు తీసుకున్నా, మళ్ళీ మండే రోజు 2 to 6 కలుసుకుందాం. అంతర్ సెలవు, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.

తర్వాత కార్యక్రమం ఆరోగ్య జీవనం, మానసిక వ్యాధులు, ప్రజల్లో అపోహల గురించి డాక్టర్ కె అశోక్ రెడ్డి గారితో పరిచయం పార్ట్ 2 వింటారు. పరిచయ కార్యక్రమం పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన మానసిక వ్యాధులు, ప్రజల్లో అపోహలు ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు కె అశోక్ రెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి అశోక్ రెడ్డి.
1: నమస్కారం అండి.
0: ఈ మానసిక వ్యాధులకు డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఏమైనా ఉంటాయా నిర్ణయం చేయడానికి?
1: ఉంటాయండి. అయితే మానసిక వ్యాధి నిర్ధారణ అనేది ఒకటి ముఖ్యంగా మనం హిస్టరీ బేస్ మీద ఉంటుంది. అంటే వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది, ఆలోచనలు ఎలా ఉన్నాయి అని పేషెంట్ని అడుగుతాము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతాము, చుట్టుపక్కల వార్డన్స్ ఉంటే వాళ్ళను ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. తర్వాత కొన్ని ప్రశ్నలు వేస్తాము పేషెంట్ డైరెక్ట్గా. దీన్ని MSE అంటారు, మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ అంటారు. అంటే ఆలోచనలు ఏ విధంగా లోపాలు ఉన్నాయి, ప్రవర్తన ఏం లోపాలు ఉన్నాయి, మూడ్ దాని లోపల ఏం లోపాలు ఉన్నాయి, సిస్టమేటిక్ ఎగ్జామినేషన్ పద్ధతి ఉంటుంది. కొన్ని ప్రశ్నల ద్వారానే, అంటే మిషన్ తోటి కాదు, ప్రశ్నల ద్వారానే MSE అనేది ఎగ్జామిన్ చేస్తాము. తర్వాత సైకలాజికల్ టెస్టింగ్స్ ఉంటాయి, అది క్లినికల్ సైకాలజిస్ట్ టెస్ట్ చేస్తారు. కొన్ని అది కూడా ప్రశ్నలు, కొన్ని బొమ్మలు, వాటి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూసి దానికి రోగ నిర్ధారణ చేయడం జరుగుతుంది. కొన్ని మానసిక వ్యాధుల్లో ఈవెన్ మన MRI కూడా చేస్తాము, కొన్ని రక్త పరీక్షలు కూడా చేయడం జరుగుతుంటుంది అన్నమాట. అయితే క్రమేణ మానసిక వైద్యం అనేది పూర్తి సైకలాజికల్ నుంచి బయాలజికల్గా ఎక్కువ ఓరియంటేషన్ పెరుగుతూ ఉంది. రీసెర్చ్లో మనకు మెదడులు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి గుర్తుపట్టగలుగుతూ ఉన్నారు. వ్యాధి ఉన్నప్పుడు ఫంక్షనల్ ఇమేజింగ్ అని చేస్తారు, అంటే ఆ టైంలో ఏ భాగం మెదడులు పనిచేస్తుంది, ఏం లోపం ఉంది అనేది ఇప్పుడు డెవలప్ అవుతూ ఉంది. సో ఇప్పుడు ఈ ఇమేజింగ్ టెక్నాలజీ అనేది సైకియాట్రీ ఎక్కువ వాడడం జరుగుతూ ఉంది.
0: ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు సైకలాజికల్గా, ఇది సూట్ అయితే ఇది కాదు, ఇది కాకపోతే అది అని అంటుంటారు. ఇది ఎంతవరకు నిజము?
1: అది కాదు, ట్రయల్ ఎర్రర్ కాదు. మేము చెప్పినట్టు మనిషిని పరీక్ష చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని సైకలాజికల్ టెస్ట్ చేసి ప్రాపర్గా నిర్ధారణ చేసి టాబ్లెట్లు నిశ్చయం జరుగుతుంది. అయితే ఒక విషయం, ఇప్పుడు ప్రతి మనిషి కూడా మందులకు రెస్పాన్స్ అనేది ఒకే విధంగా ఉండదు. సో ఒక టాబ్లెట్ ఒక పేషెంట్కి ఇస్తే ఒక మనిషి 6 గంటలు పడుకోవచ్చు, ఒక మనిషి 10 గంటలు పడుకోవచ్చు అదే డోస్ తోటి. ఇక్కడ మన ట్రయల్ అండ్ ఎర్రర్ అనేది పదం వర్తిస్తుంది. అదేమవుతుంది, 4 రోజుల తర్వాత తెలిసిపోతుంది, ఆ 4 రోజుల తర్వాత అడ్జస్ట్ చేస్తాం.
0: మీరు ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీతో మాట్లాడతామన్నారు కదా డాక్టర్ గారు, ఇలాంటి మానసిక వ్యాధితో కొంచెం సమస్యాత్మకంగా ఉన్న వ్యక్తికి ఫ్యామిలీ సపోర్ట్ ఎంత అవసరం అంటారు?
1: మానసిక వ్యాధిగ్రస్తులకు ఆ కుటుంబీకుల సపోర్ట్ అనేది చాలా అవసరం అండి. ఏ విధంగా అంటే వీళ్ళు పనులు చేసుకోలేరు, వాళ్ళు సహాయం చేయాలి. అప్పుడు పని పెంచకూడదు వాళ్ళకు, వాళ్ళు కుంగిపోతూ ఉంటారు, వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. మందులు వేసుకోరు, కొంతమంది మానసిక వ్యాధిగ్రస్తు

0: వ్యాధస్తులు, వాళ్ళకి వ్యాధి ఉందని కూడా గుర్తుపట్టలేరు, ఇన్సైట్ లేదంటాం,
1: యాక్సెప్ట్ కూడా చేయరు,
0: చేయలేరు వాళ్ళు. ఆ వ్యాధి లక్షణం అదే. అప్పుడు వీళ్ళు సపోర్ట్ చేసి వైద్యం చేయవలసిన అవసరం ఉంటుంది. ఒక్కోసారి బలవంతాన మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది, ఒక్కోసారి వాళ్ళకి తెలియకుండా మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే కొద్ది రోజులు మాత్రం, ఎప్పటికి కాదు. ఒకసారి వాళ్ళకి ఇన్సైట్ వచ్చేస్తే వాళ్ళంతటి వాళ్ళు వేసుకుంటారు. సో సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వాలి, మందులు ఇచ్చినట్టు చూడాలి. వైద్యం దగ్గర తీసుకుపోయేది కూడా ఇంటి వాళ్ళే. పేషెంట్ డైరెక్ట్గా ఆయనతో పోలేడు, ఎందుకంటే వాళ్ళు అర్థం కాదు వ్యాధి ఉందని చెప్పి. అర్థమైనా కూడా ఆ శక్తి ఉండదు పోనీకే. అందుకు ఫ్యామిలీ మెంబర్స్ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది.
1: డాక్టర్ గారు, వ్యసనాల విషయానికి వస్తే చాలా కుటుంబాలు ఈ ఆల్కహాల్ కానీ ఇతరత్ర వ్యసనాలకు లోబడి ఛిద్రమైపోతున్నాయి. ఈ వ్యసనాలకి సంబంధించి మానసిక చికిత్సలో ఏ మందు ఉండదు, ఎంత చేసినా మళ్ళీ వాడు తాగుతాడు, ఎంత చేసినా మళ్ళీ అలవాటు వెళ్తాడు అన్న భావన ఉంటుంది. మానసిక చికిత్సలో ఈ వ్యసనానికి సంబంధించిన చికిత్స ఉంటుందా? ఉంటే దాని ఫలితం ఏ రకంగా ఉంటుంది?
0: మాదక ద్రవ్యాలకు అలవాటు కావడం అది కూడా ఒక మానసిక వ్యాధి. ఉదాహరణకు మన ఆల్కహాల్ ఏదో పండుగ అప్పుడు 10 మంది కలిసినప్పుడు కొంత మోతాదులో తీసుకొని ఆ ఒక్క పూట మాత్రం సంతోషం గడపడం, అది సోషల్ డ్రింకింగ్ అంటాం. దానికి వైద్యం అవసరం ఉండదు. కొంతమంది వల్నరబిలిటీ అనేది ఉంటుంది, కొంతమంది వ్యసనానికి లోనయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే రోజు తీసుకోవడం మొదలు పెడతారు, కొద్ది రోజుల తర్వాత ప్రతిరోజు కాదు ఉదయం లేవగానే తీసుకోవడం మొదలు పెడతారు. దీనివలన వాళ్ళ లివర్ దెబ్బతింటుంది, మెదడు దెబ్బతింటుంది, నరాలు దెబ్బతింటున్నాయి. ఇవన్నీ దెబ్బతిన్నప్పుడు అది తప్పక మానసిక వ్యాధి కింద వస్తుంది. ఎందుకంటే ప్రవర్తన లోపం ఇది, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు, మానసిక వ్యాధిగ్రస్తుడు, లోపల కంట్రోల్ పవర్ తగ్గిపోయింది. అప్పుడు మనం బయట నుంచి సహాయం చేయవలసిన అవసరం ఉంటుంది. అనేది శరీరం ఆధారపడిపోతుంది ఆల్కహాల్ మీద కానీ అదర్ డ్రగ్స్ మీద కానీ. ఎప్పుడైతే మనం ఒకరోజు ఇవ్వలేదనుకో, ఆ స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. నిద్ర పట్టదు, చేతులు వంకుతూ ఉంటాయి, చంచలత్వము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, విత్డ్రాల్ సింప్టమ్స్ అంటారు. అది భరించలేక మళ్ళీ వీళ్ళు ఆల్కహాల్ తీసుకుంటారు లేదా మాదక ద్రవ్యాలు తీసుకుంటారు. అది బలహీనత వాళ్ళది. అందుకు దీనికి సరైన వైద్యం ఉంది. అయితే ఫస్ట్ వైద్యం ఏం చేస్తామంటే వీళ్ళకి విత్డ్రాల్ సింప్టమ్స్ లేకుండా చూస్తాం. అప్పుడు మోటివేషన్ పెరుగుతుంది, అవును నేను ఆల్కహాల్ లేకుండా మనం బతకగలుగుతామని. మనం విత్డ్రాల్ సింప్టమ్స్ ట్రీట్ చేయకపోతే వాళ్ళు ఎప్పటికీ మానలేరు. అంటే ఆల్కహాల్ కానీ ఇతర మందులు కానీ మానేపించి అవి విత్డ్రా చేస్తే ఏ లక్షణాలు వస్తాయో, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అవి లేకుండా వేరే మందులు ఇస్తాం. ఆ మందులు కూడా కంట్రోల్గా తగ్గించుకుంటూ పోయి తీసేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఆ వ్యాధిగ్రస్తునికి అవును నేను ఆ పదార్థం లేకుండా బతకగలుగుతాను, నాకే ఇబ్బంది లేదు అని గట్టి నమ్మకం ఏర్పడుతుంది. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ దీంట్లో. దీని తర్వాత నెక్స్ట్ అనాలిసిస్ చేస్తాం, ఏ సందర్భాన్ని మొదలైంది, ఏ కారణాల వలన రోజు తీసుకుంటా ఉన్నాడు. కొన్నిసార్లు వాళ్ళకు ఆర్థికపరం ప్రాబ్లమ్స్ ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, దానివల్ల కూడా తీసుకుంటూ ఉంటారు, ఏదో లోపం వలన తీసుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా సరిచేయవలసిన అవసరం ఉంటుంది. ఈవెన్ లీగల్ మెజర్స్ కూడా అవసరం ఉంటాయి వీటికి. ఇవన్నీ తీసుకుంటేనే మనకు వైద్యం పూర్తి అవుతుంది. అయితే కొన్ని ఏమో వైద్యం చేతిలో ఉన్నాయి, కొన్ని ఈవెన్ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. అన్నిటితోటే మనకు ఫలితం వస్తుంది.
1: డాక్టర్ గారు, ఇంకొక అపోహ ప్రజల్లో పథ్యం గురించి, ఈ ఫుడ్ తింటే ఈ రోగం పెరుగుతుందనో, అలా ఫిజికల్ కొన్ని అలర్జిక్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తాం, అలా మానసిక వ్యాధుల్లో కూడా ఫలానా భోజనము ఫలానా ఆహారం తీసుకుంటే ఇబ్బంది పెరుగుతుంది తగ్గుతుందని ఏమైనా ఉంటుందా?
0: అది అంత సైంటిఫిక్గా మనకు లేదండి. ఎందుకంటే మానసిక వ్యాధుల కారణము బ్రెయిన్ లోపల న్యూరో కెమికల్ ఇంబ్యాలెన్స్, పౌష్టిక ఆహారంకి సంబంధం లేదు, అలర్జీస్కి సంబంధం లేదు. కాబట్టి ఎలాంటి పథ్యాలు మేము యూజువల్ పేషెంట్కి చెప్పము. ఏది తీసుకోమని కానీ, ఏది మానేయమని కానీ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవన్నమాట. అయితే కొన్ని భోజనాల్లో కొన్ని విటమిన్స్, కొన్ని న్యూరో కెమికల్స్ ఎక్కువ అవైలబుల్ ఉంటాయి, అవి తీసుకుంటే మంచిదని చెప్తాం. అంతేగాని ఇది మానేయమని కానీ అవేమి చెప్పడం జరగదు.
1: డాక్టర్ గారు, మన భారతీయ సంస్కృతిలో మన ఆచార వ్యవహారాల్లో ఈ యోగా కానీ ప్రాణాయామం కానీ ధ్యానం కానీ పూజా పునస్కారం లాంటివి ఒక భాగంగా మన నిత్య జీవితంలో ఉన్నాయి. ఇవి ఈ మానసిక సమస్యల్లో ఎంతవరకు ఉపకరిస్తాయంట?
0: వీటి రోల్ చాలా ఎక్కువ ఉందండి. ఎందుకంటే మెయిన్గా యోగాసనాలు అనేది ఆందోళన తగ్గిస్తుంది. చిన్న చిన్న విషయానికి మనం ఎక్కువ స్పందించాం,
1: ఓవర్ రియాక్ట్ కాము.
0: కాబట్టి మనం యోగా ప్రాక్టీస్ చేసేట వాళ్ళకి ఆందోళన ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి, దిగులు కూడా తగ్గిపోతుంది, సమతుల్యత ఏర్పడుతుంది, దానికి ప్రివెన్షన్ ఎఫెక్ట్ ఉంది. అదేవిధంగా ఇంటెన్సిటీ తగ్గించే ప్రాపర్టీ ఉంది. కానీ ఓన్లీ యోగాతోటి మానసిక వ్యాధి మొత్తం తగ్గిస్తామని చెప్పలేము అన్నమాట.
1: సపోర్టింగ్గా ఉంటుంది,
0: సపోర్టింగ్గా, ఎస్.
1: మీరు చేసే చికిత్సా విధానాలలో వారికి వాకింగ్ చేయడం కానీ, యోగా చేయడం కానీ, ప్రాణాయామం

0: చేయడం కానీ కూడా ఒక భాగంగా చెప్తున్నారా?
1: డెఫినెట్గా మందులతో పాటు మన జీవన శైలిలో మార్పులు తీసుకురావాలని చెప్తా ఉంటాం. ఏ కారణాల వల్ల ఆందోళన వస్తుందో అవి మార్చుకోవాల్సిన అవసరం తప్పక ఉంటుంది. ఏ కారణం వల్ల మనం ఆందోళన తగ్గించుకోవచ్చు, లైక్ యోగాసనాస్ కానీ మందిరం పోయి రావడం కానీ, ఈవెన్ టెంపుల్ పోయి వచ్చిన కూడా ఉపశమనం ఉంటుంది మనకు, హోప్ తోటి లాభం అవుతుంది కాబట్టి పోయి రామని చెప్తాం. కానీ ఆ ఒక్కదాంతో వ్యాధి నయం కాదు, ఇవి యాడెడ్ ట్రీట్మెంట్స్ అన్నమాట.
0: సపోర్టింగ్
1: ట్రీట్మెంట్,
0: కాంప్లిమెంటరీ. అశోక్ రెడ్డి గారు, ఈ మానసిక వ్యాధిగ్రస్తులు కావడానికి ముఖ్యంగా ఏ ఏ కారణాలు ఉంటాయండి?
1: ఇప్పుడు మానసిక వ్యాధుల కారణం అనేది మన మెదడు లోపల న్యూరోకెమికల్స్ సమతుల్యత చెడిపోవడం వలన వస్తుందని చెప్పుకున్నాము.
0: ఇంబ్యాలెన్స్ వలన
1: అయితే దీని కారణాలు అటు బయాలజికల్గా ఉంటాయి, సైకలాజికల్గా ఉంటాయి, సోషల్గా ఉంటాయి, స్పిరిచువల్ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. అన్నీ కూడా ఏదో ఒక మోతాదులో దీన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ముఖ్యమైనది బయాలజికల్ కాజెస్. ఇప్పుడు మెదడు ప్రాపర్గా పనిచేస్తే మానసిక వ్యాధులు అంతగా రావు, లోపం ఉంటే వస్తుంది. దీనికి మొట్టమొదటి కారణం జెనెటిక్ కూడా, అంటే తల్లిదండ్రుల నుంచి మనకు మానసిక వ్యాధికి ప్రోద్బలపడే లక్షణాలు కూడా కొన్ని రావచ్చు మనకు. రెండవది, మనం చిన్నప్పటి నుంచి ఏ విధంగా పెరిగాము, మన అలవాట్లు ఏ విధంగా ఏర్పడ్డాయి, దాన్ని బట్టి కొన్ని వల్నరబిలిటీస్ వస్తాయి. లైక్ కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుంచి ధైర్యంగా ఉంటారు, కొంతమంది చిన్నప్పటి నుంచి పిరికితనంగా ఉంటారు. దాని కారణం ఏంది? వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలా ప్రవర్తించేది, అది వీళ్ళు నేర్చుకుంటారు. కొంతమంది ధైర్యంగా పెరుగుతారు, వాళ్ళు పెద్దయినా కూడా ధైర్యంగా ఉంటారు, ఏ సమస్య వచ్చినా దాన్ని ఫేస్ చేయగలుగుతారు అన్నమాట. ఇది రెండో కారణం. మూడోది, ఇప్పుడున్న వాతావరణము ఎలా ఉంది. స్ట్రెస్ ఎక్కువ ఉంటే వ్యాధి బయటపడుతుంది, స్ట్రెస్ లేకపోతే వ్యాధి బయటపడదు. ఆర్థిక పరంగా ఉండొచ్చు, సామాజికంగా ఉండొచ్చు, సైకలాజికల్గా ఉండొచ్చు, ఎన్నో స్ట్రెస్లు ఉన్నాయి. సో ఈ విధంగా మనకు సైకలాజికల్ కాజెస్ ఉన్నాయి, సోషల్ కాజెస్ ఉన్నాయి. ఇంకోటి, మెదడు లోపల మార్పులు వస్తాయి. ఇప్పుడు కొన్ని పదార్థాలు తీసుకున్నప్పుడు మానసిక వ్యాధులు వస్తాయి. ఇప్పుడు యాంఫిటమిన్ తీసుకున్నారు, స్టీరాయిడ్స్ తీసుకున్నారు, దాంతో కూడా కొంచెంసార్లు అక్యూట్గా ప్రాబ్లం వస్తుంది. ఆల్కహాల్ విత్డ్రావల్ అంటాం మనం, ఆల్కహాల్ రెగ్యులర్ తీసుకొని 4 రోజులు మానేసిన వాళ్ళకు కూడా
0: విత్డ్రావల్
1: డెలీరియం అంటాం. అప్పుడు వాళ్ళు ఏం గుర్తుపట్టలేరు కూడా, కన్ఫ్యూజన్ స్టేట్కి వెళ్ళిపోతారు. అది ఆ ప్రభావం వలన వచ్చింది. గాంజాయి తీసుకున్న వాళ్ళకు కూడా మానసిక వ్యాధులు వస్తూ ఉంటాయి. కొన్ని మెదడు లోపలనే పుడతాయి, కొన్ని బయట నుంచి ప్రభావితం చేయబడుతుంది అన్నమాట.
0: డాక్టర్ గారు, కొన్ని సందర్భాల్లో గమనిస్తుంటాం, ముఖ్యంగా వయోవృద్ధుల్లో ఈ మతిమరుపు, అల్జీమర్స్ అని, గుర్తుపట్టలేనితనం ఇలాంటి చూసి పిచ్చోడైపోయాడు అనే భావనకు వస్తారు. కానీ అది కుటుంబం కనుక సహకరిస్తే దాన్ని చికిత్స చేయవచ్చు అంటారా?
1: ఇప్పుడు డిమెన్షియా అంటాం కదా, వృద్ధాప్యంలో వచ్చేది. మెయిన్గా డిమెన్షియా లక్షణాలు ఏంటంటే మతి మరుపు, చుట్టుపక్కల గుర్తుపట్టలేకపోవడము, మనుషుల పేర్లు కూడా తెలియదు, వచ్చిన మనిషి నాకేమవుతున్నా సంబంధం కూడా గుర్తుపట్టలేరు, ఇంట్లో జాగాలు గుర్తుపట్టలేరు, లేక ఒంటిల్లు ఎక్కడ ఉంది, వాష్రూమ్ ఎక్కడ గుర్తుపట్టలేరు. ఇవి మెయిన్ లక్షణాలు వీటికి. వీటి వలన వాళ్ళు దైనందిక కార్యక్రమాలు చేయలేకపోతారు, అప్పుడే డిమెన్షియా అంటాం. చిన్న చిన్న మర్చిపోవడం ఉంటే డిమెన్షియా అనరు. ఏదో పెన్ను అక్కడ పెట్టాను, మర్చిపోయాను, మళ్ళీ వెతి తెచ్చుకున్నాను, డిమెన్షియా కింద రాదు. అవి ఎక్కువ తీవ్రత వచ్చి మన దైనందిక జీవితం మీద ప్రభావం ఉన్నప్పుడే డిమెన్షియా కింద చేస్తాం. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి డిమెన్షియాలు. అల్జీమర్స్ అనేది ముఖ్యమైనది. కొన్ని వాస్కులర్ డిమెన్షియాస్ అని కూడా ఉన్నాయి, అంటే మెదడుకు బ్లడ్ సప్లై అనేది దెబ్బతిన్నప్పుడు కూడా డిమెన్షియాస్ వస్తుంటాయి. అయితే వాస్కులర్ డిమెన్షియాస్ కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. కొద్ది రోజులు ప్రాబ్లం ఉంటుంది, కొంచెం మంచిగా అవుతారు, మళ్ళీ వస్తూ ఉంటుంది. అల్జీమర్స్ ఏమో గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. ఎందుకు పెరుగుతూ ఉంటుంది? మెదడు లోపల లోపం ఉంటుంది, అక్కడ కొన్ని ఫైబ్రస్ టిష్యూస్ అక్కడ డిపాజిట్ అవుతూ ఉంటాయి. దానివలన మెదడు పనిచేయలేకపోతుంది, రిజిస్టర్ చేయలేకపోతుంది, ఇన్ఫర్మేషను రీకాల్ చేయలేకపోతుంది. దానివలన ఈ అల్జీమర్స్ వస్తుంది. అది కొంచెం కొంచెం ఉన్నప్పుడు మనకు అంత ప్రాబ్లం ఉండదు. తీవ్రంగా అయినప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే ఫ్రంటల్ లోబ్ మీద ఎఫెక్ట్ ఉన్నప్పుడు జడ్జ్మెంట్ కూడా దెబ్బతింటుంది. వాళ్ళు చేసే పని తప్పు అని కూడా వాళ్ళకి తెలియదు అన్నమాట. కొంతమందికి అనుమానాలు పెరుగుతాయి. ఇలాంటి లక్షణాలు కూడా తీవ్రంగా అయినప్పుడు అల్జీమర్స్లో వస్తూ ఉంటాయి, జడ్జిమెంట్ దెబ్బతిన్నది కాబట్టి. మిగిలిన అన్ని డిమెన్షియాలు మనం పిచ్చి వాళ్ళు అట్లా అనలేము అన్నమాట. అయితే వైద్యం అనేది ఇంతకుముందు అంత లేకపోయేది, ఇప్పుడు మాత్రం కొన్ని మందులు వచ్చినాయి, ఈవెన్ అల్జీమర్స్ కూడా మందులు వచ్చినాయి, వాటితో ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంది ఇప్పుడు. అయితే ఉట్టి వైద్యం ఒకటే కాదు, అక్కడ మన కుటుంబం సపోర్ట్ అవన్నీ కూడా చాలా ముఖ్యం.
0: సమాజంలో కూడా ఇట్లా మానసిక రుగ్మతలతో బాధపడే వాళ్ళ పట్ల ఏ రకమైన దృక్పథం ఉండాలంటారు?
1: ఇప్పుడు మానసిక వ్యాధిగ్రస్తులను వాళ్ళు చెడు వాళ్ళు అని ఎప్పుడు అనుకోకూడదు, అది ముఖ్యమైనది. వాళ్ళు వ్యాధిగ్రస్తులు, బలహీనులు, వాళ్ళకి మన సపోర్ట్ అవసరం ఉంది.

0: వాళ్ళు కావలసుకొని చేయడం లేదు, వ్యాధి వలన అట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు. అయితే మనం వాళ్ళ మీద కోపం ప్రదర్శించకూడదు, దయ ప్రదర్శించాలి, వాళ్ళకి కావాలి సపోర్ట్ చేయాలి, వాళ్ళు చెప్పిన మాటలు వినాలి, వైద్యం చేయించాలి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ అశోక్ రెడ్డి గారు, ధన్యవాదాలు.
0: నమస్కారం అండి.

మీరు ఇప్పటి వరకు ఆరోగ్య జీవనం, మానసిక వ్యాధులు, ప్రజల్లో అపోహలు గురించి డాక్టర్ కె అశోక్ రెడ్డి గారితో పరిచయం పార్ట్ 2 విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

హాయ్ హలో హైదరాబాద్, అ బ్యూటిఫుల్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. వాట్సాప్ ఎవ్రీవన్. మీ రోజంతా ఎలా గడిచిందో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ నుంచి కొన్ని గంటలు మాత్రం గుడ్ అండ్ పాజిటివ్ వైబ్స్ ఓన్లీ. అండ్ ఎస్, లాంగ్ టైమ్ నో మైక్ కదా. కొన్ని చిన్న బ్రేక్స్ మనల్ని ఆపవు, దే జస్ట్ మేక్ ద కమ్బ్యాక్ ఈవెన్ బెటర్. ఏమంటారు? సో ఐఎమ్ బ్యాక్. నేను మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది యువా జెన్జీ ప్రోగ్రాంలో. మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినండి, తర్వాత మాట్లాడుకుందాం. స్టేట్ యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: పన్ను శాఖకు వివిధ వనరుల నుండి పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల సమాచారం అందుతూనే ఉంటుంది. ఈ సమాచారం మీ ఈ వార్షిక సమాచార ప్రకటన AIS లో కనిపిస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్లో తమ AIS ను చూడటం అవసరం. ఏదైనా ఆదాయం మిగిలిపోయి ఉంటే లేదా రిటర్న్ దాఖలు చేయబడకపోతే అయితే నిర్ణీత రేటు ప్రకారం అప్డేటెడ్ ITR ITRU దాఖలు చేయండి.
1: గుర్తుంచుకోండి, మీరు ఎంత త్వరగా దాఖలు చేస్తే అంత తక్కువ అదనపు పన్ను ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మరిన్ని వివరాలు మరియు ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈ రోజే వెళ్ళండి www.incometax.gov.in.

బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

ఇవన్నీ హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెర్ట్స్ మనం ఉన్నది జెన్ జీ యువ ప్రోగ్రాంలో రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యం. అవును, ఎప్పుడన్నా ఇంట్లో ఇలా జరిగిందా? ఒకరేమో కాల్ చేయరా అంటారు, మరొకరు మెసేజ్ చేస్తే సరిపోతుంది కదా అంటారు కదా. దట్ ఈజ్ మిలీనియల్స్ వర్సెస్ జెన్ జీ. ముందుగా చిన్న క్లారిటీ, మిలీనియల్స్ అంటే ఏంటంటే సుమారు 1981 నుంచి 1996 మధ్యలో పుట్టిన వాళ్ళని మిలీనియల్స్ అంటే, జెన్ జీ అంటే 1997 నుంచి 2012లో పుట్టిన వాళ్ళు అనమాట. ఇప్పుడు అసలు మజా మొదలవుతుంది మనకి. చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, దాంట్లో కొన్ని పాయింట్స్ నేను ఫిక్స్ చేసి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్. మన మిలీనియల్స్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అంటే, ఫోన్ చేసి డైరెక్ట్గా మాట్లాడితే ఏమంటారు, సాటిస్ఫాక్షన్ వేరే కదా అనేసి మనం అనుకుంటాం. కానీ జెన్ జీ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాల్ చేసే ముందు మమ్మల్ని అడగండి, కెన్ ఐ కాల్ యూ అని అంటారు. అవునా? డిఫరెన్స్ నెంబర్ 2, ఫోటోస్. మన కాలంలో ఫొటోస్ అయితే ఎఫ్బీలో ఒక 200 ఫొటోస్ ఆల్బమ్ అలా ఉండేది. ఇప్పుడు జెన్ జీ వాళ్ళు ఒక్క ఫోటో కోసం, ఒక ఫోటో అప్లోడ్ చేయడం కోసం 200 ఫొటోస్ దిగుతారు. అవే రైట్? ఇవన్నీ మీ అందరికీ కూడా ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవుతూ ఉంటుంది కదా. మాట్లాడుకుందాం ఈ బ్యూటిఫుల్ ట్రాక్ తర్వాత, ఇంకా చాలా చాలా డిఫరెన్సెస్ మాట్లాడుకుందాం, అండ్ ఎలా ఉంటుంది వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది జెన్ జీ యువ ప్రోగ్రాంలో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

స్టూడియోలో సమయం 6:41 దాటి 52 సెకండ్లు కావస్తుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. మనం ఉన్నది జెన్ జీ యువ ప్రోగ్రాంలో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్, మనం మాట్లాడుకుంటున్నాము డిఫరెన్స్ బిట్వీన్ మిలీనియల్స్ అండ్ జెన్జీస్ అని. ఆల్రెడీ మనం కమ్యూనికేషన్స్ అండ్ ఫోటోస్ గురించి మాట్లాడుకుందాం, ఇప్పుడు రీఛార్జ్ గురించి మాట్లాడదాం. అసలు మా మిలీనియల్స్లో రీఛార్జ్ అయిపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది అంటేనే టెన్షన్ అయిపోతుంది, వెంటనే రీఛార్జ్ చేసేస్తాము లేదంటే పోస్ట్ పెయిడ్ తీసుకుంటాం, ఏదో ఒకటి అయితే కంపల్సరీ అవుతుంది. అదే జెన్జీ వాళ్ళైతే ఓకే బ్రో వైఫై పాస్వర్డ్ ఇవ్వండి సరిపోతుంది అంటారు, అవునా? అండ్

సాంగ్స్, ఇప్పుడు మిలీనియల్స్లో సాంగ్స్ ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు ప్రతి ఒక్క సాంగ్ లిరిక్స్ని బై హార్ట్ అనేది వచ్చేసి ఉంటుంది. ఏ పాట మీరు ప్లే చేసినా ఆ పాట లిరిక్స్ మొత్తం చరణం పల్లవి అన్నీ పాడేస్తారు. అదే జెన్జీ వాళ్ళు ఒక్క బీట్ హిట్ అయింది అంటే వెంటనే ఆ రీల్ అనేది రెడీ అయిపోతుంది. జెన్జీకి వైఫై పోతే ప్యానిక్, మిలీనియల్స్కి కరెంట్ పోతే ప్యానిక్. ఒక జనరేషన్ డోంట్ క్విట్ అంటుంది, ఇంకో జనరేషన్ డోంట్ బర్న్ అవుట్ అంటుంది. రెండిట్లోనూ కూడా నిజం ఉంది. కానీ ఒక్క విషయం, ప్రతి జనరేషన్కి ఒక సూపర్ పవర్ ఉంటుంది కదా. మాట్లాడుకుందాం స్టేట్ ఇంటూ, అదే అవి ఏంటివి అనేది ఈ బ్యూటిఫుల్ ట్రాక్ తర్వాత మాట్లాడుకుందాం. స్టేట్ ఇంటూ ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9 MHz.

0: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
1: ఎస్, మనం మిలీనియల్ వర్సెస్ జెన్జీ గురించి మాట్లాడుతున్నాము. అయితే ఇద్దరికి కూడా ఒక సూపర్ పవర్ అనేది ఉంటుంది అని చెప్పాను. దాంట్లో మిలీనియల్స్కి ఓపిక ఎక్కువ, కమిట్మెంట్కి ఎక్కువగా విలువ ఇస్తారు. రిలేషన్షిప్కి కూడా, జాబ్కి కూడా ఇవన్నీ నిలబెట్టుకోవాలని చూస్తారు. ముందు పని తర్వాత పార్టీ అనేసి అంటారు. అదే జెన్జీ అయితే స్మార్ట్ వర్క్లో టాప్ ఉంటారు. టెక్తో స్నేహం చేస్తారు. క్రియేటివిటీకి హద్దులే ఉండవు. మెంటల్ హెల్త్ గురించి మాట్లాడడానికి ఇంత కూడా వెనకాడరు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ముఖ్యమని గుర్తు చేస్తారు. విచ్ వీ, ఐ మీన్ మిలీనియల్స్, నెవర్ థాట్ ఆఫ్ ఇట్. అండ్ ఎందుకు అంటే దానివల్ల మనకి ఇప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్ అయితే అందరికీ వస్తున్నాయి. మనం ఎప్పుడూ కూడా మన హెల్త్ని ప్రియారిటైజ్ చేసుకోలేదు. అండ్ మన మెంటల్ హెల్త్ గురించి మనం ఎప్పుడూ కూడా మాట్లాడలేదు కదా. అండ్ ఎస్, మిలీనియల్స్ అయితే మ్యాప్ లేకపోయినా హైదరాబాద్లో అడ్రస్ కనుక్కుంటూ వెళ్ళిపోతారు. జెన్జీ మ్యాప్స్ రీకాలిక్యులేటింగ్ అవుతుంది అంటేనే ఒకలాంటి టెన్షన్ అవుతుంది. జనరేషన్ మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, ట్రెండ్ మారుతుంది, కానీ రెస్పెక్ట్ మాత్రం ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కాదు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ నుంచి కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ నుంచి జీవిత అనుభవం నేర్చుకోవచ్చు. Respecting individuals are very important. And అది అసలైన పర్ఫెక్ట్ కోంబో. ఏ జనరేషన్ అయినా ఏదైనా సరే ఎవరి ప్రత్యేకత వాళ్ళకి, ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకి అనేది ఉంటుంది. ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినండి. తర్వాత 7 o'clock హలో రెయిన్బోలో టాపిక్ ఏంటి అనేది అప్పుడు చెప్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9 MHz. మనం ఉన్నది జెన్జీ యువ ప్రోగ్రాంలో.

0: Rainbow 101.9.
1: స్టూడియోలెస్ టైమ్ 7. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది మీ నా మనందరి ఫేవరెట్ షో హెల్లో రెయిన్బోలో మీ అజయ్ హారిక సుబ్రహ్మణ్యంతో రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఈరోజు హలో రెయిన్బోలో మన టాపిక్ వచ్చేసేసి మీరు ఎంత మార్చాలనుకుంటున్నా మార్చుకోలేని ఒక హ్యాబిట్ ఏంటి, అది మంచిది కావచ్చు చెడ్డది కావచ్చు, ఏదైనా సరే మీరు దాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు అనుకున్నది ఏంటి, ఎంత మార్చుకోవాలనుకుంటున్నా మార్చుకోలేకపోతున్నది ఏంటి అనేది మీరు నాకు కాల్ చేసి మాట్లాడచ్చు. మీరు నాకు కాల్ చేయాల్సిన నెంబర్ 0402323030, 0402323484 and 0402970 4715. అండ్ ఆల్సో మీరు నాకు వాట్సాప్ కూడా చేయొచ్చు, నేను మీ వాట్సాప్ మెసేజెస్ చదువుతాను. మీరు నాకు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 9140-2323-4822. ఈ బ్యూటిఫుల్ ట్రాక్ విందాము, తర్వాత కాలర్స్తో కనెక్ట్ అవుదాం. ఏమంటారు? స్టేట్ యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. ఇది హలో రెయిన్బో ప్రోగ్రామ్.

0: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది హెల్లో రెయిన్బోలో. మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో స్టూడియో క్లాక్లో సమయం 7:05 దాటి 40 సెకండ్లు కావస్తుంది. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీరు ఎంత మార్చాలనుకున్నా మార్చుకోలేని హ్యాబిట్ ఏంటి అనేది మీరు నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు. మీరు నాకు కాల్ చేయాల్సిన నెంబర్ 0402323 0403 అండ్ 0402970475. మీరు నాకు వాట్సాప్ కూడా చేయొచ్చు. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 9140232348 మనతో మాట్లాడడానికి పద్మారావు గారు పద్మారావు నగర్ కాలనీ నుంచి కాల్ చేశారు. మేడం గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్ అండి.
0: చెప్పండి మేడం.
1: మేడం నేను చాలా కాలం తర్వాత రెయిన్బోకి కాల్ చేశాను. అనుకోకుండా ఈ తొలి ఏకాదశి రోజు కలిసినందుకు ఈ రెయిన్బోకి చాలా సంతోషంగా అనిపించింది. శుభాకాంక్షలు అందజేస్తున్నాను.
0: తప్పకుండా మేడం. ఓకే మేడం చెప్పండి.
1: నేను ఎంతగా మార్చుకోవాలనుకున్నా మార్చుకోలేకపోతుంది. మన నా గుణాన్ని మార్చుకోలేకపోతున్నానండి.
0: ఓకే.
1: ఎంత లేకపోయినా ఒకరిని ఏదైనా అడిగితే కాదని అనలేని పరిస్థితి.
0: అది ఎంత ప్లస్ అది మనకు అంత మైనస్ కూడా. కానీ అత్యవసర పరిస్థితుల్లో మాత్రం తప్పకుండా నో చెప్పడానికి ట్రై చేయండి. నేర్చుకోండి మేడం.
1: నేర్చుకోవాలండి. ఎందుకంటే అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఆలోచన వచ్చినా కూడా ఎవరైనా అడిగింది అనుకో కాదనలేదు ఇంకో ఇంతో అంతో అన్నట్టుగా చూడాలనిపిస్తుంది. నాకు వీక్ పాయింట్ అది. ఎందుకంటే దానివల్ల నేను జీవితంలో చాలా కోల్పోయినాను.
0: అయితే ఇది తప్పకుండా మీరు మార్చుకోవాల్సిన అలవాటు మేడం. సో ఎవరన్నా ఏదన్నా అడిగినప్పుడు ఆలోచిస్తానని అయితే స్టార్ట్ చేయండి. డైరెక్ట్గా నో చెప్పకుండా ఆలోచించి చెప్తాను అని చెప్పి స్టార్ట్ చేసి తర్వాత చిన్నగా నాకు కుదరదు అనేసి మీరు మొహమాటం లేకుండా చెప్పండి. ట్రై చేయండి. ఇదైతే

0: తప్పకుండా
1: అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎస్, నాతో మాట్లాడడానికి విలాస్ గారు లైన్లో ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్.
2: నమస్కారం అండి.
1: నమస్కారం సార్, చెప్పండి.
2: క్రోధం
1: ఓకే
2: మీద నియంత్రణం తీసుకురావాలి అని ప్రయత్నిస్తున్నాను.
1: ఓకే,
2: ఆ ఒకటి మార్పు దాంట్లో వస్తే చాలా బాగుంటుంది. కోపం అంటే క్రోధం అనేది ఎప్పుడో ఒక్కసారి వస్తుంది.
1: ఓకే,
2: అయితే నాకు తెలిసిన విషయం ఏమిటంటే ఎప్పుడైతే క్రోధం వస్తుందో అప్పుడు భగవంతుడు నామస్మరణం తీసుకుంటే మీరు కూల్ గా అయిపోతారు.
1: తప్పకుండా అది ట్రై చేస్తున్నారు కదా, ఇప్పుడు మీరు ట్రై చేస్తున్నారా లేదా?
2: అది ట్రై చేస్తాను. అంటే క్రోధం అనేది ఎప్పుడో ఒక్కసారి వస్తుంది,
1: కానీ
2: వస్తుంది. అయితే అదే ఉపయోగిస్తున్నాను, ఆ ఎప్పుడైతే వస్తుందో కొంచెం సేపు భగవంతుడు నామస్మరణం తీసుకుంటాను,
1: వెళ్ళిపోతుంది,
2: నేను కామ్ అయిపోతాను, ఎదురుగా వ్యక్తి కూడా కామ్ అయిపోతాను.
1: సూపర్ సూపర్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
2: కృతజ్ఞతలు.
1: చూసారు కదా, ఒకరికి నో చెప్పడం అలవాట్లేదు, ఒకరికి కోపం ఎలా ఆపుకోవాలి అంటే వాళ్ళు దైవనామ స్మరణ చేసుకొని ఆపుకుంటున్నారన్నారు. దానికి ముందు కొన్ని నెంబర్స్ కూడా కౌంట్ చేసుకోమంటారు కోపం ఆపుకోవడానికి. అండ్ ఎస్, డెఫినెట్లీ కొన్నిసార్లు నో చెప్పడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా నేను కాలర్స్తో మాట్లాడతాను, ఒక ప్రోమో తర్వాత, దాని తర్వాత ఒక సాంగ్, దాని తర్వాత నేను మాట్లాడతాను. స్టేట్ ఇంటూ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 MHz. మనం ఉన్నది హెల్లో రెయిన్బోలో, రెయిన్బోతో జీవితం రంగులమయ.
3: హే, డిడ్ యు హియర్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ దిస్ వీకెండ్?
4: నో, టెల్ మీ. ఐ డోంట్ వాంట్ టు మిస్ అవుట్.
3: దెన్ ట్యూన్ ఇన్ టు వైబ్రెంట్ హైదరాబాద్ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, యువర్ వన్ స్టాప్ షో ఫర్ ఆల్ ద సిటీస్ ఈవెంట్స్, కాన్సర్ట్స్ అండ్ కల్చరల్ బజ్.
4: దట్స్ సో కూల్. సో ఐ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ సికింద్రాబాద్.

0: ఏకాదశి రోజు బాగా వచ్చేసినావు.
1: చెప్పండి సార్.
0: నాయన మార్చుకోలేనిది ఏంటంటే, ఏముందంటే నేను పిల్లలు బయటికి పోతారు కదా,
1: అవును,
0: అప్పుడు వాళ్ళ నుంచి ఫోన్ రాలేదు అనుకో, ఫోన్ రాలేదు, ఏం ఫోన్ రాలేదు, ఇదే ఆలోచన ఉంటుంది వచ్చినాక పిల్లలు ఏమంటే, ఏ మేము ఇంకా చిన్నపిల్లలు మా ఒక్కొక్కరికి 50 ఏళ్ళు పైన వచ్చినాయి, చిన్నపిల్లలు అంటారు వాళ్ళు. అయితే నాకేమో అది ఎప్పుడు కానీ
1: వాళ్ళకి మీరు చెప్పేసేయండి, బాబు గంటకోసారి ఫోన్ చేయండి నాకు, సో నేను కంగారు పడను అని చెప్పి.
0: వచ్చేటప్పుడు కనీసం 1 గంట 2 3 గంటల తర్వాత మీరు ఏదో బయటికి పోయినప్పుడన్నా ఫోన్ చేయండి అని చెప్తా.
1: ఓకే,
0: వాళ్ళు ఒక పని ఏదైనా పని మీద ఉన్నప్పుడు ఫోన్ చేయండి, ఏమో రాలేదు, ఏమో ఫోన్ చేయలేదు, ఆలోచన వస్తుంది. మార్చుకోవాలనుకుంటా,
1: మార్చుకోండి సార్,
0: హారిక ద్వారా నేను మార్చుకుంటాను.
1: తప్పకుండా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి.
0: థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ.
1: ఎస్, మనతో మాట్లాడడానికి నిహారిక గారు లైన్ లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి.
2: నమస్కారం హారిక గారు.
1: నమస్కారం.
2: చాలా రోజుల తర్వాత మీ వాయిస్ వింటున్నాము, వెరీ హ్యాపీ.
1: థ్యాంక్ యూ.
2: శ్రోతలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
1: థ్యాంక్ యూ మేడం, మీ కూడా రెయిన్బో తరపున తొలి ఏకాదశి శుభాకాంక్షలు. చెప్పండి.
2: మీరు ఇచ్చిన టాపిక్ బాగుంది, చెప్పడానికి చాలా ఉన్నాయి మనం మార్చుకోవడానికి. బట్ నా విషయంలో నేను 2 థింగ్స్ ట్రై చేస్తూ ఉన్నాను, చాలా మటుకు సక్సెస్ అయ్యాను, స్టిల్ ఆ కార్నర్ మీద ఉంది. సో చిన్నప్పటి నుంచి మా బామ్మ నాకు ఏమన్నా సుమతి సమతకాలు చెప్తూ ఉండేది. ఒకటి రియాక్ట్ అవ్వడం గురించి, అంటే లైక్ నేను మనం చాలా సామెతలు విన్నాము, ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి, అంటే అది రియాక్ట్ అవ్వదు.
1: ఓకే,
2: దాని లెవెల్ వేరు, మరికే కుక్కలు మరుగుతూ ఉంటాయని. సో అది పాలించడానికి అంటే ఎవరైనా ఏదన్నా అంటే రియాక్ట్ అవ్వకుండా బాధపడకుండా ఉండడం అనేది, అందరిని ప్లీజ్ చేయడము లైఫ్ లో, నా వల్ల ఎవరు మనకి ఇంకొక అది కూడా ఉంది, నొప్పించక తానొప్పక తిరుగు వాడే
1: ధన్యుడు.
2: ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తాను, కానీ ఆ ప్రాసెస్ లో నేను చాలా సార్లు హర్ట్ అయిన అది ఉంది. ఈ రియాక్ట్ అవ్వడము, ఇలా వేరే వాళ్ళని ప్లీజ్ చేయడం కంటే ఫస్ట్ మనల్ని హ్యాపీగా ఉంచుకోవడం
1: ఫస్ట్. వి షుడ్ లవ్ అవర్ సెల్ఫ్ కదండి, మనల్ని మనం ప్రేమించాలి, మనల్ని మనం సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి, సో దట్ ఎదుటి వాళ్ళు ఏమన్నా కూడా మనము బాధపడకుండా ఉండాల్సి ఉంటుంది.
2: అవును. సో నేను ఆ ప్రాసెస్ చాలా మటుకు స్టార్ట్ చేశాను, ఆల్మోస్ట్ 70% ఐ థింక్ ఐ యామ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్.
1: ఓకే,
2: అండ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్, ఎందుకంటే చాలా మంది ఇలానే సఫర్ అవుతుంటారు కొన్ని చెప్పుకోలేక. సో దిస్ ఈస్ ఎ వెరీ నైస్ టాపిక్ హారిక గారు, నైస్ టాకింగ్ టు యూ.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎస్, చూసారు కదా, ఒక కాలర్ ఏమో ఇంట్లో నుంచి పిల్లలు బయటికి వెళ్తే వచ్చే వరకు, అంటే రీచ్ అయ్యారా లేదా అనేసి వాళ్ళకి కాల్ వచ్చేంత వరకు కూడా 10 సార్లు కాల్ చేసి అడగడము, 10 సార్లు కాకపోయినా అట్లీస్ట్ వాళ్ళకి ఊరికే కాల్ చేసి రీచ్ అయ్యావా, ఏం చేస్తున్నావు అని అడగడము ఒకటి హ్యాబిట్ మార్చుకోవాలనుకుంటే, ఇంకొకరు ఎదుటి వాళ్ళని మెప్పించే ప్రాసెస్లో తనని తాను ఎక్కడ లో చేసుకుంటున్నారో అనేసి వాళ్ళకి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళని లవ్ చేసుకుంటూ ఉంటున్నారు. యా, దట్ ఈస్ అ వెరీ గుడ్ క్వాలిటీ అండి. ట్రై కీప్ ట్రయింగ్ దట్. అండ్ ఎస్, మీ అందరి కోసం వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోమో ఒకటి వస్తుంది, దాని తర్వాత ఇంకొక సాంగ్, తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 91.9 MHz. ఇది హెల్లో రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.
3: ఏంది బ్రో, కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
4: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్ళకుండా ఎట్లుంటా?
3: నాకు కూడా వెళ్ళాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్ళాలో ఏం వెళ్ళాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
4: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8 o'clock కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
3: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
4: ఎస్, డోంట్ మిస్ ఇట్.
5: స్టే ట్యూన్, స్టే బ్రైట్, వైబ్రెంట్ హైదరాబాద్
4: ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్న ది హెల్లో రెయిన్బోలో మీ ఆర్జే హారికతో రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్, ఈరోజు టాపిక్ వచ్చేసి మీలో మార్చుకోవాలనుకుంటున్న ఒక హ్యాబిట్ ఏంటి అనేది మీరు నాకు కాల్ చేసి మాట్లాడచ్చు. మీరు నాకు కాల్ చేయాల్సిన నెంబర్ 0402323 0030, 0402323482 1, అండ్ 0402970475. నాతో మాట్లాడడానికి రమణయ్య గారు లైన్లో ఉన్నారు. సార్ నమస్కారం.
1: నమస్కారం. నమస్కారం. జాతరలకు వచ్చినావు అందుక తొలి ఏకాదశి రోజు
0: వచ్చావు. చెప్పండి ఎలా ఉన్నారు?
1: ఏకాదశి ద్వాదశి వచ్చింది అనుకో, అయినా కూడా మా ఏకాదశికి లెక్కేది.
0: అవును సార్.

0: స్టూడియోల టైం 7:23. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్. మనం ఉన్నది హెల్లో రెయిన్బోలో, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీరు ఎంతలా మార్చుకోవాలనుకుంటున్నా, మార్చుకోలేని ఒక హ్యాబిట్ ఏంటి అనేది మీరు నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు. మీరు నాకు కాల్ చేయాల్సిన నెంబర్ 0402323 0030 0402323 4821 అండ్ 0402970 4715. అయితే నాతో మాట్లాడడానికి సుబ్బారాయుడు గారు లైన్లో ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ నమస్కారం, లైన్లో ఉన్నారా?
1: నమస్కారం, లైన్లో ఉన్నాను.
0: చెప్పండి సార్.
1: జీవితంలో వదులుకోలేనివి రెండు మేడం.
0: ఓకే చెప్పండి.
1: తల్లిదండ్రులు ప్రేమను, రెండోది భార్య ప్రేమను మేడం, రెండు వదులుకోలేము.
0: ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.
1: ఎందుకంటే తల్లిదండ్రులు జన్మలిచ్చినారు కాబట్టి వాళ్ళని వదులుకోలేము.
0: అవును.
1: రెండోది వచ్చేసి లైఫ్ పార్ట్నర్, మనకి పిల్లలు జన్మనిస్తుంది కాబట్టి ఆవిడ ప్రేమను వదులుకోలేము.
0: కరెక్ట్ సార్,
1: ఇది మేడం ఫ్యాక్ట్.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి.
1: వెల్కమ్ మేడం.

0: ఎస్, ఈ బ్యూటిఫుల్ ట్రాక్ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది హెల్లో రెయిన్బోలో, మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో.
1: తింటికి పప్ప దిగిడి దిగిడి తింటికి పప్ప తింటికి పప్ప దిగిడి దిగిడి తింటికి పప్ప.

0: ವಿನ್ನರು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9 ಮೆಗಾಹೆರ್ಟ್ಸ್ ಮನವನ್ನದಿ. ಹೆಲ್ಲೋ ರೈನ್ಬೋಲೋ, ಮೀ ಆಜೆ ಹಾರಿಕಾ ಸುಬ್ರಹ್ಮಣ್ಯಂತೋ. ఎస్, స్టూడియోలో టైం 7:30 అవుతుంది. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీలో మార్చుకోవాలి అనుకొని మార్చుకోలేని ఒక హ్యాబిట్ ఉంటుంది కదా, ఆ హ్యాబిట్ ఏంటి అనేది మీరు నాకు కాల్ చేయొచ్చు. మీరు నాకు కాల్ చేయాల్సిన నెంబర్స్ 0402323 0030, 0402323 4821 అండ్ 0402970 4715. అయితే మనతో మాట్లాడడానికి నరసింహగారు లైన్లో ఉన్నారు. సార్ నమస్కారం.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: వెరీ గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి.
1: నేను నరసింహారెడ్డి మేడం, ప్రేమావతిపేట నుండి.
0: చెప్పండి సార్.
1: ఒకటి ఏంటంటే, ఉన్నే చాలా ఉన్నాయి కానీ 2-3 ఏళ్ళంటే మేడం, ఈ ఆటోలు వస్తాయి కదా మేడం బజార్లోకి,
0: అవును సార్,
1: ఈ ఉల్లిగడ్డలు అవి అమ్ముతారు చూడండి, కూరగాయలు అమ్ముతారు. వాళ్ళు ఏం చేస్తారంటే, బండి ఇప్పుడు షాప్ ఉంది, షాప్ ముంగట నిలబెట్టి బండి స్టార్ట్ చేసి పెట్టారు, టక్ టక్ టక్ టక్ అలా పెట్రోల్ వాసన ఒకటి, అది దాని మేడం, అది అప్పుడు పొల్యూషన్, 2 పొల్యూషన్ అవుతాయి మేడం అవి.
0: ఓకే,
1: ఇది చప్పుడు ఒకటి, మళ్ళీ ఎయిర్ పొల్యూషన్ ఒకటి. అది ఇవ్వడానుండే నేను ఏం చేస్తా అంటే, బండి ఆఫ్ చేసి మాట్లాడరా బాబు నువ్వు అని చెప్పేసి అట్లా 2-3 సార్లు గొడవలు అయినా మేడం. ఇంకోటి ఏంటంటే, చెత్త వేస్తారు కదా మేడం, చెత్త తీసుకొచ్చి ఏడంటే ఆడేస్తుంటారు. నేను కనబడితే మాత్రం నేను ఊరుకునే ఉండదు మేడం. ఎంత గొడవ ఇంట్లో అంటుంటారు అప్పుడు, నీకు ఎందుకు లే బయటలు చేస్తుంది కదా అంటే, నేను అట్లే అనుకుంటే, నువ్వు ఎట్లా అనుకుంటే, ఇంకోటి అట్లే అనుకుంటే, మొత్తానికి ఏమైతుంది వ్యవస్థ అంతా ఇది. అయితే ఏంటంటే, ఆటోలో ఏమైందంటే, మొత్తానికి అయితే నేను అది నేను సాధించింది అనుకుంటా, నా దగ్గరికి ఇక్కడ రాగానే ఆడ చూసి నన్ను చూడగానే బండి ఆడ ఆఫ్ చేసిస్తాను మేడం. నేనే మళ్ళీ పలకరి సాగి ఇట్లా పెట్టుకుంటారా బాబు, అందరికి మంచిది అని చెప్పేసి, లేదనుకోండి మాకు సరిగా అర్థం కాలేదంటే, అప్పటి నుంచి మా ఇంట్లో అంటుంటారు అప్పుడు, నేను ఎందుకు గొడవ పడతా, వాళ్ళు గొడవ కాదది, మంచితనంగా చెప్తాం, గొడవ పడతాడు, గొడవ పడతాడు, మరి మనం మంచితనంగా చెప్తాం ఆయనకి. అయితే 1-2 సార్లు కూడా పిఎస్ వరకు పోయింది కానీ మనమే దాంట్లో జయించినాం మేడం.
0: ఓకే సార్, ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ మేడం.
0: మన నెక్స్ట్ కాలర్ ఎవరు చూసేద్దాం. గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
2: సంధ్య వందనం అండి, హారిక సుబ్రహ్మణ్యం గారు.
0: వందనం సార్, ఎలా ఉన్నారు మురళి గారు?
2: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: నేను బాగున్నాను, చెప్పండి సార్.
2: దీర్ఘకాలం తర్వాత.
0: అవునండి, అవును. సో చెప్పండి సార్, ఆన్ ఎయిర్ ఉన్నారు, మీకు నా మార్చుకోవాలని ఒక అలవాటు ఏంటి?
2: నేనైతే నాకు అన్ని సగుణాలే ఉన్నాయండి.
0: ఓకే,
2: ఇది మార్చుకోదలుచుకుంటలేను. ఒకటి ఏంటంటే, నేను ఎవరిని పలకరించినా పూర్తి అభిమానంతో ప్రేమ పూర్వకంగా పలకరిస్తాను. అస్సలే మార్చుకోను, జీవిత కాలంలో ఇది కంపల్సరీ అలానే ఉంచుకుంటాను నేను. ఎందుకంటే అది నా జీవితానికి ఎదురుంగా వాళ్ళకు సంతోషాన్ని సంతృప్తిని ఇవ్వడమే కాకుండా నాకు నా ఎనర్జీ లెవెల్స్ కూడా పెంచుతున్నాయండి అవి, చెప్పాలంటే.
0: అవును సార్.
2: వీలైతే ఒక సాంగ్ ప్లే చేస్తారని అనుకుంటున్నాను.
0: చెప్పండి.
2: మన అదేంటి, సంథింగ్ సంథింగ్ అని మన
0: మాట్లాడుతున్నారు. నమస్కారం. హలో, నమస్కారం, ఎవరు మాట్లాడుతున్నారు? కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఎస్, మీరు నాకు కాల్ చేస్తూనే ఉండండి, నేను మీతో మాట్లాడుతూనే ఉంటాను.

0: ఇంకా మనకు కొంచెం సమయం అయితే మిగిలి ఉంది. ఇప్పటి ఆలోపు ఒక ప్రోమో వినేద్దాం వైబ్రెంట్ హైదరాబాద్ గురించి, అండ్ దెన్ ఒక సాంగ్, తర్వాత నేను మీతో మాట్లాడతాను. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెట్స్. ఇది హెల్లో రెయిన్బో ప్రోగ్రామ్. రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: Bro, did you know there's a theater fest at Rabindra Bharati tonight?
2: What? I had no clue.
1: That's why you need Vibrant Hyderabad.
2: Vibrant Hyderabad? What's that?
1: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
2: Sounds like the ultimate city guide on radio.
1: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
2: Catch the vibe.
1: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.

0: రెయిన్బోతో జీవితం రంగులమయం. ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు మార్చుకోవాలన్నా మార్చుకోలేని ఒక అలవాటు ఏంటి అనేది మీరు నాకు కాల్ చేసి మాట్లాడచ్చు. మీరు నాకు కాల్ చేయాల్సిన నెంబర్ 0402323 0030, 0402323482 1 అండ్ 0402970475. అయితే మనతో మాట్లాడడానికి కె రమేష్ గారు లైన్లో ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్, ఉన్నారా లైన్లో?
1: గుడ్ ఈవినింగ్ మేడం గారు, శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం సార్, చెప్పండి.
1: కే రమేష్ అమ్మ, టాపిక్ బాగుంది.
0: థ్యాంక్ యూ సార్.
1: అమ్మా, నేను రోజుకు కనీసం 7-8 సార్లు టీ తాగేదమ్మా.
0: ఓకే,
1: అది ఎంత మానేద్దాం అనుకున్నా అవుట్ లేదు. ఆ తర్వాత ఏం చేసినా ఇప్పుడు బాగా తగ్గించి రోజు 3-4 సార్లు కంటే తగ్గించాను అనమాట. ఇక ముందు మాత్రం రోజు 2 సార్లు తాగాలనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళకి ఫుల్ హెల్ప్ చేయడం నాకు చాలా నష్టపోయినా అనమాట. అది కూడా కొంచెం మార్చుకొని కొంచెం తగ్గియాలని నేను అనుకుంటున్నాను.
0: ట్రై చేయండి సార్, తప్పకుండా.
1: ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్. ఎస్, మనతో మాట్లాడడానికి ఉమాగారు లైన్ లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ ఉమాగారు. చెప్పండి.
2: ఆరిక సుబ్రహ్మణ్యం గారు.
0: నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
2: నేను మార్చుకోలేదు, ఎన్నోసార్లు మార్చుకున్నాం అనుకుంటున్నా కానీ అస్సలు మార్చుకోలేకపోతున్నా. ఎందుకో అర్థం కాదు.
0: ఏంటిది మేడం?
2: ఇప్పుడు వేరే వాళ్ళు తొమ్మిది నమ్ముతాను. నమ్మినాక వాళ్ళు మోసం చేసిరనుకో, వాళ్ళ గురించి మనం మానేయాలి కదా ఆలోచించడం.
0: అవును,
2: వాళ్ళ గురించి ఒకటి గంటల తరపు గంటల తరపు ఒకటే ఆలోచించారు.
0: వాళ్ళు ఎందుకు ఇట్లా చేశారు, వాళ్ళు ఎందుకు ఇట్లా చేశారు, అలా చేస్తుంటే మీ మెంటల్ స్ట్రెయిన్ అయిపోతుందండి, స్ట్రెస్ అయిపోతుంది. అంటే మెంటల్ హెల్త్ అనేది స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది మీకు.
2: రేడియోలో కూడా చెప్తారు, ఎక్కువ అయిపోతుంది మైండ్ పెట్టుకోవద్దు అంటారు. అయినా మైండ్ అట్లే స్ట్రెస్ ఎక్కువైతుంది. వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా, నా గురించి మర్చిపోతున్నా.
0: మేడం, మీరు మెడిటేషన్ చేయండి, ట్రై చేయండి. ఏదో విధంగా మిమ్మల్ని మీరు డైవర్ట్ చేసుకోవడానికి పాటలు వినో, లేకపోతే మీకు ఇష్టమైన కుట్లు కుట్టుకోవడమో, అల్లికలో ఏదో ఒకటి చేసుకోండి, డైవర్ట్ అవ్వండి. ఆ ఆలోచనలు కొంచెం, అంటే మీకు మిమ్మల్ని బిజీగా పెట్టుకున్నారనుకోండి, ఆ ఆలోచనలు తగ్గిపోతాయి. అలాగే వీళ్ళు ఎందుకు చేశారు అనే బదులు ఇంకొకసారి వేరే వాళ్ళని నమ్మకుండా ఉండడానికి ట్రై చేయండి. అంతే అంతే మేడం. జస్ట్ ఇది ట్రై చేయండి మేడం, మెడిటేషన్ అనేది ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మన నెక్స్ట్ కాలర్ ఏదో చూద్దాం. గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు? ఎస్, గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
3: హలో, వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా. హారిక సుబ్రహ్మణ్యం గారు, నేను మొలటి ప్రభాకర్ రావుని.
0: నమస్కారం మొలటి ప్రభాకర్ గారు, చెప్పండి.
3: నమస్కారం. బాగున్నారమ్మా?
0: నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
3: నేను కూడా బాగానే ఉన్నాను.
0: చెప్పండి.
3: నేరే కదండి?
0: అవును సార్.
3: సరే, నాకు కోపం అంటే విపరీతమైన కోపం ఉండేదమ్మా.
0: ఓకే.
3: ఆ కోపం ఎలా తగ్గించుకోవాలని చెప్పని పిల్లలు అంటే సెటిల్ అయిపోయిన తర్వాత కొంత తగ్గింది.
0: ఓకే.
3: ఓ 50%, ఇంకో 50% లొగ్గానొక టైంలో భోజనం కూడా చెయ్యని రోజులు అనమాట, అంత కోపం వచ్చేది.
0: ఓకే.
3: దాది ఇప్పుడు ఓ 50% ఏంటి, ఇంకా తక్కువే అయిపోయింది.
0: వెరీ గుడ్ సార్.
3: దాన్ని ఇంకా తగ్గించుకోవాలని చూస్తున్నాను అనమాట.
0: ప్రయత్నించండి సార్, తప్పకుండా.
3: నమస్కారం. కోలేటి ప్రభాకర్.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సార్. ఎస్ ఎస్, మనకి ఒక్కొక్క కాలర్ ఒక్కొక్క హ్యాబిట్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఒక చిన్న ప్రోమో విందాం, తర్వాత ఒక సాంగ్, తర్వాత నేను మీతో మాట్లాడతాను. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 MHz. ఇది హెల్లో రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.
4: హైదరాబాద్ ఎ సిటీ దట్ నెవర్ స్టాప్స్ సర్ప్రైజింగ్ us. హైదరాబాద్ వేక్స్ అప్ విత్ ఎ న్యూ స్టోరీ ఎవ్రీ డే. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.

0: వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది హెల్లో రెయిన్బోలో. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్, ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు మార్చుకోవాలనుకున్నా మార్చుకోలేని ఒక అలవాటు హ్యాబిట్ ఏంటి అనేది మీరు నాకు కాల్ చేసి మాట్లాడచ్చు. మీరు నాకు కాల్ చేయాల్సిన నెంబర్ 0402323030, 0402323481 and 0402970475. నాతో మాట్లాడడానికి రామాచారి గారు లైన్లో ఉన్నారు. సార్, గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం, చెప్పండి.
1: నా పేరు రామాచారి, విజయనగరం కాల్చి మాట్లాడుతున్నామ్మా.
0: చెప్పండి.
1: నాకు ఒకప్పుడు కోపం బాగా వచ్చేదమ్మా.
0: ఓకే సార్.
1: విపరీతంగా వంట కిచెన్ పోయినా చాయ్ లేట్ చేయకపోతే వచ్చేది. వచ్చాక కొంచెం సరే

0: ఇప్పుడు మా మ్యారేజ్ కాక మా మిస్సెస్ పోయిన తర్వాత కొంచెం ఎక్కువ వచ్చిన తర్వాత రాను కొంచెం తగ్గించుకున్నా. తగ్గించుకోవడానికి అంటే టాబ్లెట్ వాడినా గానీ కొంచెం తగ్గాలంటే మెడిటేషన్ వాన్ చేసుకునే వాళ్ళమ్మా.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎస్, మనతో మాట్లాడడానికి కౌసల్య గారు లైన్ లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ మేడం.
2: హలో, నమస్కారం అండి.
1: నమస్కారం
2: తారిక గారు, వెల్కమ్ టు రెయిన్బో ఎఫ్ఎఫ్.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ,
2: స్వాగతం, సుస్వాగతం.
1: థ్యాంక్ యూ మేడం, చెప్పండి.
2: నాకు మార్చుకోవాల్సిన అంటే మార్చుకోవసరం లేదు, కానీ సలహాలు ఇవ్వటం.
1: ఓకే,
2: ఎవరన్నా వచ్చి వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటుంటే వాళ్ళ పరిష్కార మార్గం అడుగుతుంటే సలహాలు ఇస్తా. అంతే, నాకు అందరు కలిసి భూదేవి అని పేరు పెట్టేశారు, ఎందుకంటే వాళ్ళు ఓపిక్ గా వాళ్ళ కష్టాలన్నీ విని పరిష్కార మార్గాలు చెప్తాను. నచ్చితే చేసుకుంటా, లేకపోతే లేదు. కాబట్టి చాలా మంది నేను చెప్పిన పాటించి బాగుపడారు. మా వాళ్ళు, నీకు ఎందుకు వచ్చింది అవతల వాళ్ళ దీంట్లో, నువ్వెందుకు వేలు పెట్టావు? నేనంతా మానవత్వం, అది మనకు తెలిసింది మనం చెప్తాం.
1: బాధ చెప్తే వినడానికి ఒకరు ఉండడం కూడా అసలు ఈ రోజుల్లో చాలా గ్రేట్ అండి.
2: చాలా మంది వస్తారండి, వచ్చి వాళ్ళకి ఏదో సమస్యలు ఉన్నాయని చెప్పి ఎలా పరిష్కరించుకోవాలి అని అడుగుతూ ఉంటారు. మా చుట్టాల వాళ్ళే కాదు, ఫ్రెండ్స్ అందరూను. వాళ్ళకి ఏదో నాకు తోచింది నేను చెప్తా, వాళ్ళకి నచ్చుతుంది పాటిస్తారు. కొంతమంది అంటే అన్నకు చెప్పవచ్చు చెప్పకూడదు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్న వాళ్ళు వచ్చి చెయ్యొచ్చా లేదా అని అయితే వాళ్ళతో కష్ట సుఖాలన్నీ చెప్పి చెయ్యొచ్చు పర్వాలేదు అని మీ ఇష్టం, మీరు నిర్ణయించుకుని అలాంటివి చెప్తూ ఉంటా. నీకెందుకు వచ్చింది వాళ్ళ పెళ్లి గొడవలు, ఎందుకు మా వాళ్ళ మీద చెట్లు తింటూనే ఉంటా. అయినా నా ఇది మార్చుకోలేకపోతున్నా, నాకు సహజంగా వచ్చిన చిన్నప్పటి నుంచి వచ్చిన గుణం ఇది,
1: అది మార్చుకోవడం కష్టం మేడం. థ్యాంక్ యూ అండి.
2: తప్పే ఉందండి, పాటిస్తే పాటిస్తారు, లేకపోతే పాటించి బాగుపడిన వాళ్ళు ఉన్నారు.
1: అంతే అంతే మేడం,
2: అదే అండి మానవత్వం అంటా నేను.
1: అంతే, కరెక్టే మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మీ అందరి కోసం మీ బ్యూటిఫుల్ ట్రాక్ వినేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM 901.9 MHz. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రొమేనియా పర్యటనను ముగించుకుని ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీకి బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా రొమేనియా అధ్యక్షుడు నికుషోర్ దాంతో వాణిజ్యం, డిజిటల్ సాంకేతికత, రక్షణ, విద్య, పునరుత్పాదక ఇంధనం, సాంస్కృతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు విస్తృతస్థాయి చర్చలు జరిపారు. నీట్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్ నెరవేరడంతో పాటు మిగతా వాటిని నెరవేర్చేందుకు కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో నిరసనలు విరమిస్తున్నట్లు సీజీపీ ప్రకటించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో తమ పార్టీ ప్రధాన సిద్ధాంతం దేశమే ప్రధానం, పార్టీ తర్వాత అని కేంద్ర మంత్రి బండి సంజయ్ సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. క్యూర్ ప్రాంతంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ గృహ నిర్మాణ పథకానికి సంబంధించి దరఖాస్తుదారులకు సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేక హెల్ప్లైన్ 0402463572 నంబర్ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఎల్నినో ప్రభావంతో రాబోయే నీటి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలనలు చేసే పైప్లైన్ మరమ్మతులు వేగంగా జరిగేలా చూడాలని అన్నారు. జగిత్యాల జిల్లా చింతలపేటలో హత్యకు గురైన కర్రే సునీత కుటుంబాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం పరిహారం, పునరావాసం అందించాలని, ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్లాట్ల అమ్మకాలు 40% పెరిగాయని తెలిపారు. భారతదేశపు మొదటి హైడ్రోజన్ రైలు 1200 కిలోమీటర్లకు పైగా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. జీంద్ సోనీపట్ మధ్య ప్రారంభమైన ఈ రైలు హైడ్రోజన్, ఆక్సిజన్, రసాయన చర్య ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటూ పొగ, కార్బన ఉద్గారాలు లేకుండా నడుస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. రేపటి నుంచి 29వ తేదీ వరకు హైదరాబాద్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో తీవ్ర గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంత వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఎయిర్ న్యూస్ @HVDని ఫాలో అండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. మనం ఉన్నది తెలంగాణలో. మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్లో సమయం 8:10 దాటి 10 సెకండ్లు కావస్తుంది.

8:10 దాటి 10 సెకండ్లు కావస్తుంది. ఈరోజు మీ అందరినీ చిన్నప్పటి అమ్మమ్మ తాతయ్య దగ్గరికి తీసుకెళ్తాను. కాసేపు అలా వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటి అనేది మనం గుర్తు తెచ్చుకుందాం. మనలో చాలామందికి గుర్తే ఉండే ఉంటుంది, ఏదైనా అల్లరి చేస్తే అమ్మమ్మ వెంటనే ఒక సామెతనో ఒక నుడికారమో చెప్పేది. అప్పుడు అనిపించేది కదా, ఏంటి అమ్మమ్మ ఒక్కసారి నార్మల్గా చెప్పొచ్చు కదా, దాని అర్థమే తెలియట్లేదు అనేసి. మనం రోజు వాట్సాప్లో ఓకే, డన్, కూల్, బ్రో, ఫైన్ ఇలాంటి పదాలు ఎంత ఈజీగా వాడేస్తామో తెలుసు. కానీ మన తెలుగు భాషలోని ఒక చిన్న నుడికారం లేదా సామెత వాడితే ఆ మాటకు వచ్చే అందం నెక్స్ట్ లెవెల్. ఎస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలంగాణలో నుడికారాలు అండ్ సామెతలు. ఎవరైనా చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా చెబితే గోరెంతని కొండంత చేస్తున్నావు అంటాం. అంటే నిజంగా గోరు కొండ అవుతుందా? కాదు కదా. కానీ ఆ భావం ఎంత మంచిగా అర్థమవుతుంది. ఇది నుడికారం. నుడికారం అంటే పదాల కంటే కూడా భావం పెద్దది అని. చెవిలో పూలు పెట్టాడు అంటే నిజంగా చెవిలో పూలు పెట్టడం కాదు, మోసం చేశాడని. ఇంకా ఇలాంటి నుడికారాలు కొన్ని తెలుసుకుందాం, తర్వాత సామెతల గురించి మాట్లాడుకుందాం. ఈ బ్యూటిఫుల్ ట్రాక్ తర్వాత స్టేట్ యూంటూ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 9.01.9 MHz. ఇది తెలంగాణ. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఏంది బ్రో కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.

వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది తెలంగాణలో, మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో. రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ల సమయం 8:27 దాటి 50 సెకండ్ కావస్తుంది. అయితే మనం నుడికారాలు, సామెతల గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు తెలంగాణలో. ఇందాక చెవిలో పూలు పెట్టాడు అంటే నిజంగా చెవిలో పూలు పెట్టడం కాదు, మోసం చేశాడని అర్థం. ఇది ఒక రకమైన నుడికారం. అలాగే కంటికి రెప్పలా చూసుకున్నాడు అంటే చాలా ప్రేమగా, ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడని అర్థం. పెద్ద భావాన్ని చెప్పే కళ అది నుడికారం. మరి సామెత అంటే ఏంటి హారిక అంటే, జీవిత పుస్తకంలో మన పెద్దలు రాసిన చిన్న చిన్న సూత్రాలు. ఎగ్జాంపుల్కి ఏంటి అంటే, మొక్కై వంగనిది మానే వంగనా అంటే, చిన్నప్పుడే నేర్చుకోకపోతే పెద్దయ్యాక నేర్చుకుంటారా అనేసి. అలాగే ఆలస్యం అమృతం విషం అంటారు. సో ఇలాంటి సామెతలు ఎన్నో మన పెద్దవాళ్ళు మనకు చెప్పారు. ఇప్పుడు మనం రోజు ఓకే కూల్ బ్రో డన్ అని మాట్లాడుతున్నాం, కానీ అప్పుడప్పుడు ఒక మంచి తెలుగు సామెత లేదా నుడికారం వాడితే మన మాటకి ప్రత్యేకమైన అందం వస్తుంది. ఎందుకంటే తెలుగు భాష కేవలం మాట్లాడే భాష కాదు, భావాలను అందంగా చెప్పే భాష. మరి మీకు ఇష్టమైన ఒక సామెత లేకపోతే నుదికారం, దాని అర్థంతో పాటు నాకు వాట్సాప్ చేయొచ్చు. నేను వాట్సాప్ మెసేజెస్ చదువుతాను, కొన్ని వాట్సాప్ మెసేజెస్ చదువుతాను. మీరు నాకు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 9140232348 22. ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. ఇది తెలంగాణ, రెయిన్బోతో జీవితం రంగులమయం.

వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది తెలంగాణలో. మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఇందాక నేను కొన్ని సామెతల గురించి మాట్లాడాను. దాంట్లో కొన్ని సామెతలు వాటి వివరాలు చెప్తాను. ఏది విత్తైతే అదే కోసం, అంటే మనం చేసిన పనులను బట్టే ఫలితం అనేది వస్తుంది అని అర్థం. చినుకు చినుకు గాలివాన అంటే చిన్న ప్రయత్నాలు పెద్ద విజయాలకి దారితీస్తాయి అని. ఒక్క చేత్తో చప్పట్లు పడవు, ఇది మనం ఎప్పుడూ యూజ్ చేస్తుంటాం. మన అమ్మమ్మలు మనము మన పిల్లల పైన కూడా వాడుతూ ఉన్నాం. అంటే ఏ పైన ఇద్దరి సహకారం, ఏ పనైనా సరే అది మంచైనా చెడైనా ఇద్దరి సహకారం ఉంటేనే అది అవుతుంది. కష్టానికి ఫలం తీపి, దీన్నే కష్టే ఫలి అంటారు. శ్రమ ఎప్పుడు కూడా వృధా అవ్వదు అని అర్థం. అది సర్వత్ర వర్జయేత్, అంటే ఏదైనా అతిగా ఉంటే మంచిది కాదు. ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు అన్నారు. ఇది కూడా మనం చాలాసార్లు వాడతాము. అంటే కొన్ని పనులు ఎంత కష్టమో అది అనుభవిస్తేనే తెలుస్తుంది. సో ఇలాంటి సామెతలు మనం రోజువారీగా మన ఎక్కడో అంతరిస్తున్న లేకపోతే కూని అవుతున్న తెలుగుని బతికించడంలో వాడుతూ మన పిల్లలకి నేర్పిస్తూ మనం కూడా వాడుతూ ఉంటే ఎంతో చక్కగా ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది కదా. స్ట్రీట్ ఇంటు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. ఇది తెలంగాణం రెయిన్బోతో జీవితం రంగులమయం. మీ బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం. మళ్ళీ మాట్లాడతాను.

ఎస్ వీకెండ్ స్టార్ట్ అయిపోయిందా ఎండ్ అవుతుందా? మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది రిమ్ జిమ్ హైదరాబాద్ లో. స్టూడియో క్లాక్ లో సమయం 9:05 దాటి 3 సెకండ్లు కావస్తుంది. రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆజే హారిక.

ಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ. అయితే మన వీకెండ్ స్టార్ట్ అయిందా అయిపోతుందా అయిపోయి వచ్చిందన్న బాధతో ఉన్నావా అన్న టెన్షన్లో అయితే ఉన్నాం. కాస్త అలా దాన్ని పక్కకు పెట్టి ఒక చిన్న ఇంపార్టెంట్ డే ఈరోజు, ది వరల్డ్ డ్రౌనింగ్ ప్రివెన్షన్ డే. వినగానే అనిపిస్తుంది కదా మనం ఈత కొట్టం కదా హారిక, మనకేం సంబంధం అని, కానీ నిజానికి ఇది మనందరికీ సంబంధించిన విషయం. ఇప్పుడు వర్షాకాలం, ఆల్రెడీ ఎక్కడ చూసినా చెరువులు వాగులు కాలువలు నిండి నీటి గుంతలు కనిపిస్తున్నాయి కదా. కొన్నిసార్లు ఫోటోలు తీయాలనో రీల్స్ చేయాలనో సరదాగా నీటిలోకి దిగాలని అనిపిస్తుంది, కానీ మనకున్న ఒక చిన్న నిర్లక్ష్యం జీవితాంతం మర్చిపోలేని ప్రమాదంగా మనకి మారిపోవచ్చు కదా. ముఖ్యంగా పిల్లలు నీటి దగ్గర ఆడుతున్నప్పుడు పెద్దలు కాస్త కన్నేసి ఉంచండి. కొన్ని చిన్న జాగ్రత్తలు మీ అందరి కోసం ఏంటంటే, ఈత రాకపోతే లోతైన నీటిలోకి అస్సలు వెళ్ళొద్దు. బోట్లో వెళ్తే తప్పకుండా లైఫ్ జాకెట్ వేసుకోండి. వర్షాలు ఉద్ధృతంగా ప్రవహించే వాగులు కాలువలు దాటేందుకు అస్సలు ట్రై చేయకండి. ఎవరైనా ప్రమాదంలో కనిపిస్తే మనమే దూకేయకుండా వెంటనే సహాయం కోసం చుట్టుపక్కన వాళ్ళని లేదా అత్యవసర సేవలను సంప్రదించండి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీకెండ్ ఫ్యామిలీతో బయటికి వెళ్ళినా పిక్నిక్కి వెళ్ళినా నీటి దగ్గర ఉంటే కాస్త ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. ఒక చిన్న జాగ్రత్త ఒక విలువైన ప్రాణాన్ని కాపాడుతుంది కదా. సో బీ వెరీ కేర్ఫుల్ మీరు బయటికి వెళ్ళినప్పుడు, వాటర్లో ఆడుతున్నప్పుడు, నీటి కాలువల దగ్గరికి వాగుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏదైనా వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా చాలా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మాట్లాడదాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. ఇది రిమ్ జిమ్ హైదరాబాద్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: Did you know there's a theater fest at Ravindra Bharati tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Secunderabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: స్టూడియో క్లాక్లో సమయం 9:17 దాటి 48 సెకండ్లకు వస్తుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది రిమ్జిమ్ హైదరాబాద్లో. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎన్నో పాటలు, ఎన్నో మధురమైన పాటలు, ఇంకెన్నో ముచ్చట్లు, ఎన్నో విశేషాలతోటి ఈరోజైతే మన డే కంప్లీట్ అయ్యింది. అండ్ మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేశాననే అనుకుంటున్నాను. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్, స్టే హైడ్రేటెడ్, స్టే సేఫ్ అండ్ అ వెరీ గుడ్ నైట్ ఎవ్రీవన్. ఇది ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. యువర్ హారిక అచిరాజు ఇస్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. టిల్ దెన్ స్టే ట్యూన్డ్.

जब से मुझको नहीं कहना।

0: हाँ
1: क्या चुप रहूं
0: ना
1: दिल में मेरे आज क्या है
0: क्या है
1: कह